శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 20వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 10వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5 గంటల 55 నిమిషాలు దాటి 42 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. కాసేపట్లో రిలే అవుతాయి హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: మీరింతవరకు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అన్నమాచార్య భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వినండి సూక్తి సుధా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించే హితోక్తులు విందాం.
4: ఏ దేశ చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ప్రపంచంలో ఎక్కడ చూచినా యుద్ధాలు, తిరుగుబాట్లు, ఆందోళనలు, అలజడులు, మత కలహాలు, కులాల కుమ్ములాటలు, రాజకీయ వైషమ్యాలు, ప్రతీకారాలు, ధనదాహాలతో పేట్రేగిపోతోంది. శత్రుత్వం తారాస్థాయికి చేరుతోంది. పగా విద్వేషాలతో మానవుడేమి సాధించాలనుకుంటున్నాడు? శత్రుత్వాలతో దేశాలు భస్మీపటలమైపోతున్నాయి. జాతి సంస్కృతి కాలగర్భంలో కలిసిపోతోంది. మానవ హాహాకారాలు మిన్నంటుతూనే ఉన్నాయి. అయినా మానవుని ఆశాదాహం తీరడం లేదు. పగవల్ల సాధించేది ఏమీ లేదు. పగ ఎలాంటిదంటే,

పగ ఉంటే పామున్న ఇంట్లో ఉన్నట్లే. పాము ఇంట్లో ఉంటే భయపడతాం, ఎందుకంటే అది విషపురుగు, ఎప్పుడు ఎవరిని కాటేస్తుందో తెలియదు, మనసు స్థిరంగా ఉండదు, క్షణక్షణం భయం భయం. పగ కూడా అలాంటిదే, ఎప్పుడు ఎవడొచ్చి చంపుతాడోనని భయం, ఎప్పుడూ ఇదే ఆలోచన. మనిషి చిక్కి శల్యమైపోతాడు. పరస్పర శత్రుత్వాల వల్ల ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, భార్యాపిల్లలు దూరమైపోతారు. మరి పగతో సాధించిందేమిటి? ఒకరినొకరు చంపుకోవడం తప్ప. పగసెగలతో మానవ సంహారం యథేచ్ఛగా సాగుతోంది. ఏం సాధించావు నీవు పగ వల్ల అని అంటే జవాబు లేదు. పగ సర్వమానవ వినాశకారి. పగతో రాజాదిరాజులు తమ సామ్రాజ్యాలను సైతం పోగొట్టుకున్నారు. సకుటుంబ సపరివారంగా సర్వనాశనమైపోయారు. చివరకు మిగిలింది ఏమీ లేదు. పగకు మంచితనం లేదు. ఎలాగంటే, పగయడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే.

పగదిర్పగ వచ్చిన క్రౌర్యమందు ఏమి గతి తలంచిన పగకు మెలిమిలేమి ధ్రువం బుకేశవా. పగను అణిచివేయడం చాలా మంచిది, అది మానవ వికాసానికి తోడ్పడుతుంది. పగచేత పగ అణిగిపోదు, ఇంకా పెరుగుతుంది. పగవాడు మన మీదికొస్తే ఎదుర్కోకుండా ఎలా ఉండగలం? మనం ఊరకుంటే పగవాడు వచ్చి చంపిపోతాడు. మనం కూడా మన బలగాలతో శత్రువుపైకి పోరాటానికి దిగితే రెండు వైపులా అపార నష్టం జరుగుతుంది. ఏ విధంగా చూచినా పగకు మంచితనం లేదు. పగ మనలను దహించి వేస్తుంది. పగ లేకుండా చేసుకోవడమే ఉత్తమం. 10 రూకలు ఖర్చైనా పగను రూపుమాపాలి. 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. కోట్ల మంది ప్రజలు చనిపోయారు. మరికొందరు వికలాంగులయ్యారు. కొన్ని పట్టణాలు సమూలంగా సర్వనాశనమైపోయాయి. తిండి గింజలు లేక మరికొందరు మృత్యువాత పడ్డారు. కోట్లాది ధనం బుగ్గిపాలయ్యింది. ప్రపంచం చిన్నాభిన్నమైంది. తండ్రులు, కొడుకులు, తాతలు, భార్యలు

0: బిడ్డలు కన్నుల ముందే కాలి మసైపోయారు. ఇవన్నీ తెలిసి కూడా మానవుడు మళ్ళీ పగలతో రగిలిపోతున్నాడు. శాంతము, దయా, కరుణ కలిగి ఉంటే పగను జయించవచ్చు. పగలేని వాడే ప్రపంచ ధనవంతుడని కూడా చెప్పవచ్చు. పగ మనిషిని ఏం చేస్తుందంటే, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేళి జిహ్వకున్ వంటకమిందునే ఇతర వర్తనముల్ పదివేలు మానసం బంటునే మనుషంబుగల ఎట్టి మనుష్యునకెన్నడేనియున్ కంటకుడైన శాత్రవుడొకండుతనంతటి వాడు కల్గినన్. పగవల్ల కంటికి నిద్ర రాదు. ఎందుకంటే మెదడులో ఎల్లప్పుడూ శత్రువే మెదులుతూ ఉంటాడు. ఇక నిద్ర ఎలా వస్తుంది? భార్య వలన సంసార సుఖాన్ని పొందలేడు. అతని మనస్సు పగవానిపై లగ్నమయ్యింది. అందువల్ల భార్యపై మనస్సు పోవడం లేదు. ఎటువంటి మంచి పదార్థము తిన్నా రుచిగా ఉండదు. ఇతర విషయాలు మనస్సులో నిల్చుటలేదు. అన్నీ మరిచిపోతున్నాడు. మానవత్వం కలిగినట్టు మనిషికి తనంతటి శత్రువున్నచో వానికి ఏ విషయములపై ధ్యాస ఉండదు. రాత్రింబగళ్ళు మనసులో శత్రువే నిలిచి ఉంటాడు. ఏదో ఒక విధంగా శత్రువును లేకుండా చేసుకోవడం ఉత్తమమైన మార్గం. పగతో రగిలిపోయేదానికంటే ప్రేమతో ఆనందించడం చాలా మంచిది. శాంతము సమస్త పనులను సరిదిద్దుతుంది. శాంతము లేక సౌఖ్యం లేదు. రణరంగంగా చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు. రక్తంతో తడిసినది కొంత, కన్నీళ్లతో తడిసినది కొంత. అజ్ఞానపు టందైగంలో మనం ఇప్పుడు లేం. విశ్వాంతరాలలో విహరించే శక్తి మానవునికి ఉంది. వైషమ్యం, స్వార్థం, కౌటిల్యం, ఈర్ష్య, స్పర్ధలు మానవుని మనుగడకే ముప్పు తెస్తాయి. పగా శత్రుత్వం లేనటువంటి భవిష్యదుజ్వల భర్మయుగానికి స్వాగతం పలుకుదాం.
1: మీరింతవరకు శత్రుత్వం గూర్చి గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించిన మహితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. కాసేపట్లో రిలే అవుతాయి ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. భారత మండపంలో నిర్వహించే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొంటారు. ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అంశాలపై చర్చలు జరగనున్నాయి. రేపు రాష్టపతి భవన్లో జరిగే నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్టాభివృద్ది, కేంద్ర రాష్ట సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి. సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతికి చేరుకుంటారని అధికారులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి నిన్న దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా ఎదిగిందని, ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్లో ఇంధన స్థిరత్వం ఉందని పేర్కొంటూ,
1: Today it is the day that Prime Minister Narendra Modi ji has completed his 4399 day in office as the Prime Minister. This is a big time, and I also completed under his leadership. What revolution, what change Honorable Prime Minister has brought in last 12 years. No problem for the diesel, petrol, it is happening. But in India, under the leadership of Prime Minister, we have managed it so well. Today, with all these crises, we are the fastest growing economy in the entire world. I pray Lord Bala
0: అనంతరం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ

0: మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనను ఆంధ్రప్రదేశ్లో సమర్దవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. స్వర్ణేంద్ర 2047 లక్ష్యాల సాధనకు డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, పనితీరు సూచికలపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట, జిల్లా, మండల స్థాయిలో కీలక పనితీరు సూచికలను మెరుగుపరచాలని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మనమిత్ర వేదిక ద్వారా అందుబాటులో ఉన్న ఆన్లైన్ ప్రభుత్వ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ అడ్డుపడలేదని, వాస్తవాలను ప్రజలు ముందుంచాలని సూచించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం నిర్మాణం, మెట్రో 2వ దశ విస్తరణ, మూసీ నది అభివృద్ది వంటి కీలక ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. రాష్టాభివృద్దికి అవసరమైన నిధులు, పరిపాలనా సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే రైతులకు మద్దతుగా భారీ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టామని కిషన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 12 వరకు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ వార్షిక సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అథారిటీ, ఐఏటీఓ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందంపై ఇరుపక్షాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ,
1: విశాఖపట్నం చాలా సుందరమైనటువంటి ప్రదేశం. అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరం కానివ్వండి, పక్కన అరకు వ్యాలీ, లంబసింగి ఇవన్నీ చూస్తే అది ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినటువంటి మన ప్రాంతాల్లో విశాఖపట్నాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ గా ఆర్థిక పరమైన అభివృద్ధితో పాటు ఈ సదస్సు వల్ల మరిన్ని కొత్త మంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, తద్వారా ఇక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఉపాధి కల్పన కూడా జరగడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మంత్రి నిన్న పంపిణీ చేశారు. భూముల రీసర్వే పూర్తయిన ప్రతి రైతుకు ఆధునిక సాంకేతికతతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
2: వివాదాలతో ఇది సరిదిద్దు వివాదాలతో తప్పు సర్వే నెంబర్లు పడ్డాయి, అటు వాళ్ళు ఆక్రమించుకున్నారు అనే రకరకాల సమస్యలతో నిత్యం ఆందోళన ఉండే ప్రజలకి భరోసా కలిగించే విధంగా అర్థాధార పాస్ పుస్తకాలు కార్యక్రమం చేశామని చెప్పేసి మనం వస్తాం. వచ్చే సంవత్సరం మార్చి కల్లా సాధ్యమైనంత వరకు ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన రెవెన్యూ సమస్యలన్నింటినీ తప్పకుండా పరిష్కరించాల్సిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ శాఖ అధికారులను మంత్రి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమగ్ర విచారణ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కోరారు. విశాఖపట్నంలో నిన్న ఆయన మాట్లాడుతూ, బాధిత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. మృతుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 72 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కొత్త విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కోసం 95,692 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అభివృద్ది పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్ల రూపాయలు, తెలంగాణకు 3,825 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా, కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. వర్జీనియా పొగాకు రైతులు కొనుగోలు సంస్థల సమన్వయంతోనే మార్కెట్ స్థిరత్వానికి సాధ్యమవుతుందని అన్నారు. ఎగుమతిదారులకు వడ్డీ లేని రాయితీ కల్పించాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితులు, రవాణా వ్యయాల పెరుగుదల కారణంగా రైతులు అన్ని గ్రేడ్ల పొగాకును ఒకేసారి మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారు. గత 12 ఏళ్లలో భారత్ వేగంగా అభివృద్ది చెందిన ఆర్థిక శక్తిగా మారిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రైతుల భూ హక్కుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.

0: एकम् अद्य नवदिल्ल्याम् आयोजयिष्यते यत्र अस्याः संयुत्याः प्रशासनस्य द्वादश वर्षपूर्त्यवसरे तथा प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः दीर्घसमय पर्यन्तं निर्वाचित प्रधानमन्त्री भवितुम् उपलक्ष्ये उत्सवः भविष्यति प्रधानमन्त्रिणं मोदिनं भाजपा दलस्य शीर्ष नेतृत्वं च समेत्य संयुत्याः सर्वे घटकाः उपवेशने भागं ग्रहीष्यन्ति इति आशास्यते एतस्मिन् उपवेशने अनया संयुत्या शासितानां सर्वेषां द्वाविंशति राज्यानां केन्द्रशासित प्रदेशानां च मुख्यमन्त्रिणम् उपमुख्यमन्त्रिणं च समेत्य सर्वेषां घटकानां नेतारः अपि सम्मिलिताः भविष्यन्ति प्रधानमन्त्री नरेन्द्र मोदी ह्यः कुवैत देशस्य प्रमुखेण शेख मिशाल अल अहमद अल जबर अल सबाह इत्यनेन सार्धं दूरभाषेण संवादम् अकरोत् उभौ नेतारौ पश्चिमैशियायां परिवर्तित सुरक्षा परिस्थितिम् आलक्ष्य परस्परं विचार विनिमयं कृतवन्तौ प्रधानमन्त्रिणा क्षेत्रे विवर्धित आततिपूर्ण विषये गंभीरा चिन्ता प्रकटिता तथा कुवैतस्य सार्वभौमिक प्रादेशिक अखण्डतां विरुध्य विहिताक्रमणान् प्रति भारतस्य प्रतिज्ञा पुनः प्रतिपादिता असौ शान्तेः स्थैर्यस्य च पुनः स्थापनार्थं चिन्तां न्यूनीकर्तुं संवादं पारस्परिक सहभागिताञ्च दृढयितुं पुनरपि आह्वानम् अकरोत् विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्यारभ्य बुल्गेरिया फिनलैंड देशयो द्विदिवसीय आधिकारिक यात्रायां भविष्यति विदेशमन्त्रालयेनोक्तं यत् डॉ जयशंकरः बुल्गेरिया देशस्य स्वीय यात्रावधौ तत्रत्य नेतृत्वेन सह मेलनं करिष्यति तथा स्व समकक्षेण सह चर्चां विधास्यति इति वार्ताः
1: आकाशवाणी निजामाबाद केंद्रम समयम 7 గంటలు
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233
1: ప్రసార వివరాలు నూట 3.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ముందుగా 7:05 తెలుగులో వార్తలు రిలేవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ డి రమాదేవి గారు శ్రోతలకు సూచనలు ఇస్తారు అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు క్యాన్సర్ వ్యాధులు రకాలు కారణాలు జాగ్రత్తల గురించి శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి 8:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది ఇందులో పాల్గొంటారు యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు 8:45 సినీ రంజని విట్టారు 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా సినీ గీతాలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది మా ఈ కార్యక్రమానికి సందేశం పంపవలసిన మా వాట్సాప్ నంబర్ 8462-245066 వివిద్ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి 12:30 తెలుగులో వార్తలు 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి మధ్యాహ్నం 3:00 వివిద్ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి

0: సాయంత్రం 5 గంటలకు అభిరుచి శ్రోతలుత్తరాల ద్వారా పాటలు కోరే కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 జానపద గీతాలు, 5:45 సినీ రంజని వింటారు. సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 సమాచార దర్శిని, 6:35 సినీ రంజని వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7 గంటలకు ప్రసార వివరాలు వింటారు. తెలుగులో వార్తలు, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:40 వికసిత్ భారత్ కార్యక్రమం రిలే అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 తిరిగి ప్రసారమవుతుంది అభిరుచి కార్యక్రమం. 8:30 జానపద గీతాలు వింటారు. 8:40 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు రిలే అవుతాయి. 10:00 మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు, 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల ప్రస్థానంపై ద్విభాషా కార్యక్రమం 10వ భాగం ప్రసారమవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 11:40 ఈనాటి ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:05 వస్తుంది. కాసేపట్లో రిలే అవుతాయి తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: 5 నిమిషాలు ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే దేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఉత్సవాలు జరుపుకోవడానికి ఈరోజు న్యూఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ అగ్రనాయకత్వం, కూటమిలోని అన్ని భాగస్వామ్య పక్షాల నాయకులు హాజరవుతారు. కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలతో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వివిధ జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. డాక్టర్ జయశంకర్ బల్గేరియా పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరుపుతారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తర్వాత ఫిన్లాండ్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 14వ కుల్తారంత టాక్స్ సదస్సులో డాక్టర్ జయశంకర్ పాల్గొంటారు. ఈ ఏడాది ఈ సదస్సును పరివర్తనలో ప్రపంచ, ప్రాంతీయ, స్థానిక దృక్పథాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి ఫిన్లాండ్ విదేశాంగ మంత్రితో కూడా సమావేశాలు నిర్వహిస్తారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫారం ద్వారా అన్ని ల్యాండ్ పోర్టుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకొస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
2: हमारी स्मार्ट बॉर्डर की संकल्पना में लैंड पोर्ट अथॉरिटी का बहुत बड़ा योगदान आने वाले. ये जो लैंड पोर्ट मैनेजमेंट सिस्टम और स्मार्ट बॉर्डर की संकल्पना, ये दो मिलकर एक प्रकार से अभेद और सुरक्षित बॉर्डर का निर्माण करेंगे, इसमें मेरे मन में कम से कम कोई शंका नहीं.
1: आकाशवाणी वार्ताल వింటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన అందుబాటు ధరల్లో ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఔషధ రంగంపై జరిగిన అంతర్జాతీయ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, నాణ్యత, విశ్వసనీయతతో కూడిన ఔషధాలను ఈ రంగం అందిస్తోందన్నారు. భారతీయ పరిశ్రమలకున్న నాణ్యత ప్రమాణాలు, ఉత్పాదకత సామర్థ్యాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో మన మందులకు విస్తృత ఆదరణ లభిస్తోందన్నారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలు, విలువైన ఉత్పత్తులపై ఈ రంగం చూపిస్తున్న శ్రద్ధను మంత్రి వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి, ఉత్పత్తులను తయారు చేయడానికి భాగస్వామ్యం వహించడానికి అంతర్జాతీయ కంపెనీలను ఆయన ఆహ్వానించారు. ఒక ఆవిష్కర్తగా, తయారీదారుగా తక్కువ ధరల్లో మందులను సరఫరా చేసే నమ్మకమైన దేశంగా, అధునాతన ఆరోగ్య సంరక్షణ సాంకేతికతల్లో భాగస్వామిగా ప్రపంచానికి సేవ చేయడానికి భారత్ సిద్దంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో సుమారు $14 బిలియన్గా ఉన్న భారత ఫార్మా ఎగుమతులు 2025-26 నాటికి దాదాపు $31 బిలియన్లకు పెరిగాయని, మన దేశ మందులు 200 కంటే ఎక్కువ దేశాల్లోని రోగులకు అందుతున్నాయని గోయల్ తెలియజేశారు. జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ నిన్న న్యూఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ల నుండి మానవ హక్కుల పరిరక్షణ అనే అంశంపై బహిరంగ చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, సైబర్ మోసాల వల్ల పెరుగుతున్న ముప్పు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల హక్కులు, గౌరవం, భద్రతపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. గడిచిన 6 ఏళ్లలో సైబర్ మోసాల వల్ల భారతీయులు 52,900 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయారని, ఇందులో దాదాపు 8% నష్టాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్ల వల్లే జరిగాయని జస్టిస్ రామసుబ్రహ్మణ్యన్ తెలిపారు. ఇటువంటి నేరాలను నిరోధించడానికి, బాధితులకు నష్టపరిహారం రికవరీ చేసే విధానాలను మెరుగుపరచడానికి ఆచరణాత్మక చర్యలు అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ పరీక్ష ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి పూర్తి మద్దతుంటుందని, జేపీ నడ్డా హామీ ఇచ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో బీహార్, కేరళ, మాహే, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఒడిశాలో రాబోయే 2 రోజుల్లో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారడానికి వీలుగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1 జూలై నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం వెల్లడించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో భారత ఔషధ రంగం వేగంగా పురోగమిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రభాత లహరి. విభిన్న కార్యక్రమాల సమాహారం. ఈనాటి కార్యక్రమంలో 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ డి రమాదేవి గారు శ్రోతలకు సూచనలిస్తారు. అనంతరం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు క్యాన్సర్ వ్యాధులు, రకాలు, కారణాలు, జాగ్రత్తల గురించి శ్రోతలకు సూచనలు తెలియజేస్తారు. మనిషిలో ఉన్న నిరాశను, అజ్ఞానాన్ని పారద్రోలి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ సరికొత్త చైతన్యాన్నిచ్చే ఒక స్ఫూర్తి గీతం ఈ ప్రబోధ గీతం.

0: ప్రభూతి గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
3: సంప్రదించండి.
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
3: డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్,
3: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
3: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
2: డాక్టర్ సీను నాయక్,
4: అడ్వాన్స్ టెక్నాలజీతో,
2: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
4: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
4: సెల్
2: 7799050505.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: శ్రోతలకి మరోసారి గుర్తు చేస్తున్నాను, మరి కాసేపట్లో మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు.
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800

0: 0042022233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత్ లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ భక్తి గీతం.

0: ఇప్పుడు వినండి మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్.
2: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, ఇళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టి సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూత్ర సంబంధ సమస్యలు,
1: జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ
2: 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, ఈహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది.
1: సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ రామాదేవి ప్రసూతి వైద్య నిపుణురాలు సరస్వతి నగర్ హైదరాబాద్ రోడ్ నిజామాబాద్. ఫోన్ 253-999.
3: ఆకాశవాణి శ్రోతలకి నమస్తే. నేను మీ డాక్టర్ రామాదేవి. ప్రతిసారి నేను మీతో నా ఆలోచనలు, కొన్ని జాగ్రత్తలు ఏవి తీసుకోవాలి, ఎట్లాంటి సమస్యలు గర్భిణీ స్త్రీలో రావచ్చు, ఇవన్నీ మీకు చెప్తూనే ఉన్నాను. కానీ ఈసారి ఒక వింత సమస్యతో నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. దాదాపు 2 రోజుల నుంచి అన్ని పత్రికల్లో గైనకాలజిస్టులు అనవసరంగా సిజేరియన్ సెక్షన్లు చేస్తున్నారు డబ్బుల కోసమని, ఒక్కొక్కసారి చాలా కష్టమైన మాటలు కూడా రాస్తున్నారు. మేమందరం కూడా దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాతే గైనకాలజిస్టులం అవుతాం. ఫస్ట్ మేము నేర్చుకునేదే నార్మల్ డెలివరీ చేయడం ఎలా. నార్మల్ డెలివరీలో ఎక్స్పర్ట్ అయితేనే మాకు సిజేరియన్ చేయడానికి నేర్పించేవాళ్ళు. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెవలప్ అయిందంటే 3 నెలల గర్భంలోనే పాప మెదడు డెవలప్ అవుతుందా లేదా, ఏమన్నా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జన్యు సంబంధమైన జబ్బులు ఏమన్నా ఉన్నాయా కనుక్కునే అంత అడ్వాన్స్ టెక్నాలజీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మెషిన్స్లో తయారైంది. ఒక చిన్న గొట్టం లాంటిది పెట్టుకుని ఫీటల్ హార్ట్ అంటే బేబీ గుండె ఎలా కొట్టుకుంటుందో వినేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాకుండా మెషిన్స్ వచ్చాయి, దాంతో మేము తల్లులకు కూడా పాప గుండె చప్పుడు వినిపిస్తుంటాం. అల్ట్రాసౌండ్ మెషిన్స్లో పాప ఆరోగ్యం ఎట్లా ఉంది, పాపకు రక్త ప్రసారం అవుతుందా లేదా 9 నెలలప్పుడు, ఎస్పెషల్లీ ఎవరికైతే బీపీ ఉందో, ఎవరికైతే ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన కేసెస్ ఉంటాయో, వీటందటికీ సడన్ గా కడుపులో పాప చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే మేము రక్త ప్రసారం ఎలా ఉంది అని కనుక్కోవడానికి కూడా దాన్ని డాప్లర్ అంటాం, ఆబ్స్టెట్రిక్ డాప్లర్ చేస్తాము. దాంట్లో బేబీలో బొడ్డుదాడిలో ఎంత రక్త ప్రసారం అవుతుంది, తలలో ఎంత రక్త ప్రసారం అవుతుంది, గర్భసంచికి ఉన్న యుట్రైన్ ఆర్టరీస్లో ఎంత రక్త ప్రసారం అవుతుంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి బేబీ రిస్క్ చెప్తారు మాకు రేడియాలజిస్టులు. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ తెలిసిన తర్వాత ఎప్పుడైతే బేబీకి ఇబ్బందిగా ఉంటుంది అని అనుకుంటామో అప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేసి బేబీని తొందరగా డెలివరీ చేస్తే ఆ బేబీ తల్లి నుంచి విడుదల చేసి బయట ఎన్ఐసియులో మేము బేబీని సేవ్ చేసిన ఇన్సిడెంట్స్ ఎన్నో. ఎన్నంటే ఆఖరికి 950 గ్రాముల బేబీ, 800 గ్రాముల బేబీ, ఇంకా హయ్యర్ సెంటర్స్లో ఎక్కడైతే ఎన్ఐసియు ఫెసిలిటీస్ చాలా ఉంటాయో 7 నెలల్లో డెలివరీ అయినది 600 గ్రాముల బేబీని కూడా సేవ్ చేశాం. ఇవన్నీ టెక్నాలజీ, సైన్స్ డెవలప్మెంటు, ట్రీట్మెంట్ పద్ధతులు ఇవన్నీ రావడం వల్ల మేము ఇట్లాంటి బేబీలకి మేము సేవ్ చేయగలుగుతున్నాం. ఏ గైనకాలజిస్ట్ కూడా పాప నార్మల్ డెలివరీగా వస్తున్నప్పుడు ఆపి పైకి అని సిజేరియన్ ఎవరం చెయ్యం. ఇష్యూస్ ఎప్పుడైతే తల్లికి కానీ కడుపులో ఉన్న బిడ్డకి కానీ ఎప్పుడైనా ఇబ్బంది కలగొచ్చు, కడుపులోంచి తీసేస్తే తల్లి పాలిచ్చుకుంటూ మనం కాపాడొచ్చు అని అనుకుంటామో అప్పుడు మేము సిజేరియన్ వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఎవ్రీథింగ్, ఎన్నో కారణాలు ఉన్నాయి సిజేరియన్ చేయడానికి, డబ్బుల కోసమే కాదు. నేను దాదాపు నిజామాబాద్లో 30 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒకప్పుడు మాకు అల్ట్రాసౌండ్ 9 నెలల్లో చేయించుకోవాలన్నా కూడా మాకు ఫెసిలిటీ ఉండకపోయేది. ఇప్పుడు ప్రతి గైనకాలజిస్ట్ దగ్గర అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుంది, బేబీ హెల్త్ ఎట్లా ఉంటుంది, ఇంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మాకు తెలియకుండానే 9వ నెలలో సడన్ గా బేబీ చనిపోయింది, కడుపులో ఆ పిండం ఆగిపోయింది అన్నప్పుడు ఎందుకు జరిగిందో మాకు కూడా తెలియని విషయంలో ఎన్నోసార్లు పేషెంట్ అటెండర్లు ఆర్గ్యుమెంట్స్ చేయడం జరుగుతుంది. ఏ పేరెంట్స్ అయినా 9 నెలలు చూపించుకున్న తర్వాత నార్మల్ డెలివరీకి ఇంకా ట్రై చేసి చేసి చేసి బేబీకి ఎన్ఐసియు అడ్మిషన్ కానీ, దమ్ము పట్టింది, ఉమ్మనీరు తాగింది, కడుపులో మోషన్ పాస్ చేసింది, మెకోనియం స్టేండ్ అంటాం మేము, అవన్నీ చెప్పి వారాలు వారాలు నెల నెలలు ఎన్ఐసిలో ఉండి బేబీ మెంటల్ స్టేటస్ ఎట్లా డెవలప్ అవుతుందో తెలీదు, వెంటనే ఏడవకపోతే ఎంత బాధగా అనిపిస్తుందంటే, ఎప్పుడైనా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఓ 10 ఇయర్స్ బ్యాక్ మేము చేసిన డెలివరీ పిల్లలు బాగాలేక ఎత్తుకొని వచ్చినప్పుడు ఈ ఫలానా అమ్మాయి మీ దగ్గర డెలివరీ అయిందమ్మా ఇట్లా అయింది అంటే మాకు దుఃఖం అనిపిస్తుంది. ఎందుకు వీ కుడ్ నాట్ గివ్, ఎందుకు ఇవ్వలేకపోయాం మంచి బేబీని, జస్ట్ బికాస్ వీఆర్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ నార్మల్ కోసం ట్రై చేసి తర్వాత మా దగ్గర అప్పుడు ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేవు, వస్తుంది డెలివరీ అవుతుంది సో ట్రై, ఎందుకు పూర్తిగా డెలివరీ అవుతుంటే సిజేరియన్ చేయాల్సిన అవసరం లేదు అని. కానీ ఇప్పుడు మెషిన్ వస్తుంది, కంటిన్యూస్ గా మేము ఫీటల్ హార్ట్ మానిటర్ చేస్తూ ఉంటాం, బేబీ హార్ట్ బీట్ ఎప్పుడైతే కిందికి డ్రాప్ అవుతుందని అనుకుంటున్నామో అప్పుడు వెంటనే ఆపేస్తాం, అందుకని సిజేరియన్ చేయాల్సి వస్తుంది బేబీని సేవ్ చేయడానికని. సో ఇట్లాంటి విషయాలు మీకు అందరికీ చెప్పడం ఎందుకంటే మంచి పిల్లల్ని ఇవ్వాలి, ఆ పేరెంట్స్ సంతోషంగా ఉండాలి అని ఎప్పుడైతే పాపకు కానీ బాబుకు కానీ మదర్కి కానీ ఏమన్నా ఇప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయండి, ఆ బేబీ బయట పెట్టిన దాకా తల్లికి ఫిట్స్ కంట్రోల్ కావు, ఫిట్స్ ఎక్కువైతే బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్ రప్చర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఇమ్మీడియట్గా బేబీ బయటికి రాగానే ఆమె ఫిట్స్ నుంచి రికవర్ అయిపోతుంది. సో చేయాలా వద్దా, ఇట్లాంటి ఇండికేషన్స్ ఉంటాయి. కాకపోతే ఈ మధ్య కాలంలో నార్మల్ డెలివరీలు దాదాపు 18 గంటలన్నా మాకు టైం ఇవ్వాలి, పక్కన ఉన్న అటెండర్స్ పెయిన్స్తో ఆమె కేకలు వేస్తూ ఉన్నప్పుడు మొక్క మొలిచినప్పటి నుంచి రెస్ట్లోనే ఉంటారు. ఇలా రెస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక అన్ని జాయింట్స్ స్టిఫ్ అయ్యి వాళ్లకు నొప్పి అంటేనే తెలీదు, నొప్పి కాగానే కేకలు వేస్తుంటే మా అమ్మాయి తట్టుకోవట్లేదు, చేసేయండి చేసేయండి చేసేయండి అని వెంటబడతారు. అక్కడ మా తప్పేనా, అవుతుందమ్మా నార్మల్, ఇంకొక 15 నిమిషాలు ఓపిక పట్టండి, ఇంకొక గంట పట్టుకుండా కూడా ఓపిక పట్టుకోకుండా కొన్నిసార్లు అయితే థియేటర్లోకి తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్లో నార్మల్ డెలివరీలు చేసినవి కోకొల్లలు నేను. ప్రతిసారి గైనకాలజిస్ట్ ప్రాబ్లం కాదు, అక్కడ బేబీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బేబీస్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అస్. ఇక ఈ మధ్య కాలంలో ముందు సిజేరియన్లు అయిన వాళ్ళు కానీ విమ్స్ అండ్ ఫ్రాన్సిస్, మా మ్యారేజ్ డే ఉంది ఆ రోజు కావాలి, మా ఆయన బర్త్డే ఉంది ఆ రోజు కావాలి, అట్లా సెలెక్ట్ చేసుకుని వచ్చి డాక్టర్ని ఫోర్స్ చేస్తారు, వద్దు కాదు అని చెప్పినా కూడా వినరు, వినకుండా చాలా సిన్సియర్గా వద్దమ్మా నీకు నేను ఇట్లా చేస్తాను అది కాదు నొప్పులు వచ్చినప్పుడే చేస్తానని అంటే 9 నెలలు నేను అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయి ఇంకో దగ్గరికి వెళ్ళి చేయించుకుంటుంది, అది నాకు ఇష్టమా, వాళ్ళు వినరు, దే ఆర్ బెంట్ అపాన్ గెటింగ్ ఇట్ డన్, సో వై నాట్ ఐ, ఇట్లా కూడా డాక్టర్ మైండ్ సెట్ అవుతూ ఉంటుంది. సో సిజేరియన్ రేట్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, త్రూ అవుట్ వరల్డ్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి, డయాగ్నోసిస్ తొందరగా తెలుస్తోంది, ప్రాబ్లమ్స్ తొందరగా తెలుస్తున్నాయి, టు ప్రివెంట్ బేబీకి నష్టం కలగకూడదని చెప్పేసి తొందరగా సేవ్ చేయడానికని చేస్తున్నారు, అందుకు అవుతున్నాయి. దాంతోపాటు మూఢనమ్మకాలు, నక్షత్రాలు, సమయాలు, ఇంకొకసారి వింత వింతగా 4:30 పెళ్లి ముహూర్తాలన్నా కొంచెం చూసుకొని పెట్టుకుంటారేమో కానీ డాక్టర్ దగ్గరికి వచ్చేసి 5:30 కావాలి, వీడు పెద్ద జాతకుడు అవుతాడు, ఆ అబ్బాయి ఏం జాతకుడు అవుతారో కానీ మాకు ఎంత ఇబ్బంది అవుతున్నదని మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. సో శ్రోతలందరికీ నమస్కారం చేసి అడిగేది ఏంటంటే, నార్మల్ చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము, మీరు కూడా కోఆపరేట్ చేయండి, ఎప్పుడైతే పాపకు రిస్క్ అవుతుందో మేము వీ విల్ స్టాప్ ఇట్. స్పెషల్లీ తొలిచూరు వాళ్ళకి వాళ్ళ అమ్మ తల్లిదండ్రులు వాళ్ళని మోటివేట్ చేయాలి, బ్రెయిన్ వాష్ చేయాలి, కనీసం మమ్మల్ని పరీక్ష కూడా చేయనీయరు, ఏడుస్తుంటారు. ఇవన్నీ చూస్తున్న తర్వాత మా అమ్మాయి తట్టుకోలేదు, మాకు చేసేసేయండి, వద్దు. కాకపోతే హైదరాబాద్లో ఉన్న కొన్ని కొన్ని సెంటర్స్లో పెయిన్లెస్ లేబర్స్, ఇక్కడ కూడా ఉన్నాయి పెయిన్లెస్ లేబర్స్, స్పెషల్లీ ఇన్ మై హాస్పిటల్ మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లేబర్ పెయిన్స్ ఫీల్ కాకుండా ఎంతమందికో డెలివరీస్ చేశాను నేను. కాకపోతే ఇక్కడ అనెస్థెటిస్ట్ కంటిన్యూస్గా ఆ 10 గంటలో 12 గంటలో ఆ నొప్పులు తీసినంతసేపు అవైలబుల్ ఉండాలి, నొప్పి తగ్గగానే మళ్ళీ టాప్అప్ డోస్ ఇవ్వడానికి. ఏదో అల్లాటప్పగా బయట నుంచి అనెస్థెటిస్ట్ని పిలిపించి ఆ ఎపిడ్యూరల్ ఇచ్చేసి మళ్ళీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తానంటే ఏ ప్రాబ్లం అయినా కూడా బాధ్యత డాక్టర్ది అవుతుంది. సో హీ విల్ బీ దేర్. గంటకు ఇంత అని ఛార్జ్ చేస్తారు, డబ్బులు ఎక్కువ అవుతాయి. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ పెట్టుకుంటాం, కంటిన్యూస్గా మెషిన్లో హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంటుంది, ట్రేసింగ్స్ అవుతూ ఉంటాయి, ఇవన్నీ మేము చెయ్యగలము చెయ్యలేమని కాదు. ఇన్ని చేసిన తర్వాత హౌ మచ్ పేషెంట్ ఈజ్ రెడీ టు పే ద హాస్పిటల్ అన్నది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్. మరి ఇవన్నీ మేము ఎట్లా, ఒక్కొక్క మెషిన్ యూజ్ చేస్తున్నది 2.5 నుంచి 4 లాక్స్ వర్త్ ఆఫ్ మెషిన్ వీ విల్ యూస్. డాక్టర్ 10 అవర్స్ నీతో ఉండాలి నొప్పి కాకుండా తెలియాలంటే. ఆ లగ్జరీ అడిగినప్పుడు పేమెంట్ చేసుకోవాల్సిందే. మరి నొప్పులు భరించగా భరించాలి, ఆ డబ్బులన్నా ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో చక్కగా అవుతున్నాయి నార్మల్ డెలివరీస్ ప్రైవేట్ కంటే, ఎందుకంటే అక్కడ నార్మల్ చేయాలంటే చాలా మంది అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ డాక్టర్స్ ఉంటారు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ ఉంటారు, ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, అంతమంది ఉంటారు కాబట్టి ఎన్నైనా చేయగలరు. ఇక్కడ 1 సింగిల్ డాక్టర్తో నడిపే నర్సింగ్ హోమ్లో హౌ మచ్ ఎంత టైం ఇవ్వగలదు తన రెగ్యులర్ ఓపీ చూసుకుంటూ, బేబీని చూసుకుంటూ, ఏ కొంచెం ప్రాబ్లం వచ్చినా అది మాది కత్తి మీద సాము. నార్మల్ చేయకపోతే అదొక బాధ. నార్మల్ చేసి బేబీకి ఏమన్నా కొంచెం రిస్కో, మదర్ కూడా రిస్క్ కావచ్చు, టేర్స్ అవుతాయి, ఒక్కొక్కసారి మల ద్వారం దాకా కట్ అయిపోతూ ఉంటుంది, దానికి ఆ టేర్స్ అన్ని కుట్టుకుంటూ కూర్చోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇట్లెందుకు అయింది, బ్లీడింగ్ అయింది, ఎందుకు అవుతుంది బ్లీడింగ్ నార్మల్ డెలివరీ తర్వాత, ఇవన్నీ క్వశ్చన్స్. సిజేరియన్లలో ప్రాబ్లమ్స్ ఉండవని నేను అనను, కాకపోతే ఇక్కడ మా దగ్గర టీమ్ ఆఫ్ డాక్టర్స్ కానీ ఎక్కడైనా సిజేరియన్ చేస్తున్నావు అంటే నీతో పాటు ఒక అనెస్థెటిస్ట్ ఉన్నాడు, నీతో పాటు ఒక గైనకాలజిస్ట్ ఉంటుంది, ఎవరో పీడియాట్రిషియన్ ఉంటారు, 3 డాక్టర్స్, దే విల్ బి టేకింగ్ కేర్. ఐఎమ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ అన్ఇండికేటెడ్ అంటే అవసరం లేకుండా సిజేరియన్ చెయ్యాలని నేను చెప్పట్లేదు వెరీ క్లియర్లీ. బట్ మీరు మీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి, నార్మల్ డెలివరీ ఎంత మంచిదో చెప్పండి. మేము ఎన్నోసార్లు యోగా క్లాసెస్ పెట్టాము, యోగా క్లాసెస్లో ట్రైనింగ్లో ఏం తినాలి, ఎట్లా తినాలి, ఎందుకు నార్మల్ డెలివరీ మంచిది, ఇవన్నీ ట్రై చేసాం. అన్ఫార్చునేట్లీ కోవిడ్ రావడం 2 సంవత్సరాల నుంచి మేము ఇవన్నీ మానేసాం. సో నెట్లో ఎన్నో కోచింగ్ క్లాసెస్ అవుతుంటాయి, ఫర్నాండెస్ వాళ్ళు ఇంటర్నెట్లో నేర్పుతారు, రెయిన్బో వాళ్ళు నెట్టికి నేర్పుతారు, అవన్నీ వినండి, చేయండి. నార్మల్ డెలివరీకి మీరు మెంటల్లీ ప్రిపేర్ కండి. సపోజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ వీఆర్ నాట్ డూయింగ్, దెన్ ఇట్ ఈస్ అవర్ ఫాల్ట్. అంటే మేము ఎందుకు చేస్తున్నాము అన్నది మాకు కరెక్ట్గా క్లారిటీగా తెలిసినప్పుడు మేము బాధపడము. మమ్మల్ని ఏమన్నా ద మదర్ హూ సీస్ ద హెల్దీ బేబీ విల్ గివ్ అస్ బ్లెస్సింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ తోటే మేము ఇంతవరకు ఉన్నాం అని నా అభిప్రాయం. సో ఆకాశవాణి ముఖంగా మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్, యోగా ఎక్సర్సైజెస్, ప్రాణాయామం ఇవన్నీ చేయించండి. అన్లెస్ ఏదైనా ఇండికేషన్ ఉంటే కానీ రెస్ట్లు, మరీ రెస్ట్లు ఇవ్వకండి. వాళ్ళ జాయింట్స్ అన్నీ లూజ్ అయ్యి వాళ్ళంతా చక్కగా డెలివరీకి ప్రిపేర్ అయితే నో గైనకాలజిస్ట్ విల్ ఆస్క్ ఫర్ సిజేరియన్. మీరు ప్రిపేర్ అయిన తర్వాత వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఒక సిజేరియన్ చేస్తే 30 నిమిషాల్లో అయిపోతుందేమో, కానీ నార్మల్ డెలివరీకి వీ హ్యావ్ టు గివ్ అవర్ 10 అవర్స్ ఆఫ్ టైం. మానిటరింగ్ చేస్తాము, ఇండికేటెడ్ ఉన్నప్పుడు సెక్షన్కు తీసుకుంటాము, అంతే తప్పితే అన్నెసెసరీ సిజేరియన్స్ చేయము అని సవినీయంగా మీకు చెప్పుకుంటున్నాను. గైనకాలజిస్ట్ ఆర్ ఫర్ మదర్ అండ్ బేబీస్ హెల్త్. ఇన్నేళ్ల నుంచి మీరు అందరూ మీరు వింటున్నారు ఎప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, చిన్నపిల్లల హెల్త్.

0: గురించి, నాతో పాటు ఎంతమందో నిజామాబాద్ డాక్టర్లు మీ శ్రోతలందరికీ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ అంతా షేర్ చేసుకున్నారు. అయినా కూడా మాకు ఈ విధమైన హ్యూమిలియేషన్ అంటే ఒక రకమైన బాధతో చెప్పుకుంటున్నాను నేను ఇది. అంతే తప్పితే ఎవరిని ఏం అనలేము. మేము ఇంత చేసినా మాకు రికగ్నిషన్ లేదే, మా ప్రొఫెషన్ ఇంత బ్యాడ్ ఏంటి అని అనిపిస్తోంది. సో మీ అందరికీ నమస్తే అండి. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. వీఆర్ నాట్ ఫర్ సిజేరియన్. యూ ఆల్సో, మీరు కూడా సిజేరియన్ కు ఒప్పుకోకండి. ముహూర్తాలు చూసుకోవద్దు, ముహూర్తాలకు సిజేరియన్ చేయమని చెప్పొద్దు. మీరు వచ్చి నార్మల్కు ట్రై చేసుకుని కాని పక్షంలోనే సిజేరియన్ చేయించుకోండి. థ్యాంక్ యూ.
1: మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుండె వ్యాధులు, నరాల సమస్యలు, ఎముకలు, ఇళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, ఈఎన్టీ సమస్యలు, ప్రసూతి సేవలు, చిన్నపిల్లల చికిత్సలు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ సేవలు, మానసిక వ్యాధులు, మూర్ఛ సంబంధ సమస్యలు, జ్వరాలు, దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, క్యాన్సర్ వ్యాధులకు ఒకే చోట నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ 30 సంవత్సరాలుగా జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య భద్రత, టీహెచ్ఎస్, ట్రాన్స్కో, జెన్కో, రైల్వే మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ రమాదేవి, ప్రసూతి వైద్య నిపుణురాలు, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. 253999. ఈ కార్యక్రమ ప్రాయోజకులు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సరస్వతి నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: మీరు ఇంతవరకు మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారి సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
5: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
5: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
5: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
5: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
5: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
6: కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా గానం చేసిన శతమానం భవతి చిత్రం నుండి పాటను విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న కార్యక్రమంలో ఇప్పుడు వినండి మరికొన్ని ప్రకటనలు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల

0: పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఇప్పుడు వినండి, స్టైల్ చిత్రం కోసం కార్తీక్ గానం చేసిన ఈ పాటను విందాం. ఈ పాటకు సంగీతం అందించారు మణిశర్మ.

0: ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
3: డాక్టర్ రోహిత్ గారు నమస్కారం అండి.
4: నమస్తే సార్.
3: డాక్టర్ గారు, మీరు నిజామాబాద్ లో క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులుగా పనిచేస్తున్నారు. మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి అసలు క్యాన్సర్ వ్యాధి ఈ మధ్య పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి?
4: ఈ మధ్యలో క్యాన్సర్ వ్యాధి పెరగడానికి కారణాలు మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్, జీవన విధానం బట్టి, పొల్యూషన్ బట్టి, మనం తినే ఫుడ్ బట్టి, మనకున్న అలవాట్లు బట్టి బాగా పెరుగుతుందండి ఈ మధ్య. సో ఈ మధ్యలో బాగా స్మోకింగ్ అలవాటు ఉన్న, లేకపోతే గుట్కా అలవాటు ఉన్న వారికి, లేదంటే ఆల్కహాల్ ఇంటేక్ బాగా పెరుగుతుంది ఈ మధ్య, అండ్ ఆల్సో పొల్యూషన్ పెరుగుతుంది, అండ్ ఆల్సో లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇంతకుముందు బాగా నడిచేవారు, పనిచేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఐటీ జాబ్స్ చేసుకుంటా ఎక్కడక్కడ అక్కడే కూర్చోవడం. సో దానివల్ల ఏంటంటే బాడీలో మెటబాలిక్ చేంజెస్ వచ్చి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, సో ఇవన్నిటి వల్ల మనకు ఈ మధ్యలో క్యాన్సర్ బాగా పెరుగుతుంది. ఇంకో రానున్న 10-20 ఇయర్స్లో కూడా ఇది ఇంకా పెరిగే అవకాశం చాలా ఉందండి.
3: పూర్వకాలం అయితే మనం చిన్నతనంలో ఉన్నప్పుడు అనుకుంటే కనుక క్యాన్సర్ అన్నది ఎప్పుడో ఒక చోట ఎక్కడో ఒకరికి వచ్చిన సందర్భం మనం చూసేవాళ్ళం, అంటే వినేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ఒక వయసుతో సంబంధం లేకుండా చాలా మందిలో మనం ఈ వ్యాధిని చూస్తున్నాం కదా, దీనికి ఏదైనా కారణం ఉందని చెప్పగలమా మనం ఏదైనా?
4: అవునండి, ఇంతకుముందు ఏంటంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటిన తర్వాత క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మన బాడీలో చేంజెస్ వల్ల, మన హ్యాబిట్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అది యంగ్ పేషెంట్స్లో కూడా వస్తున్నాయి. దాంట్లో కొంచెం జెనెటిక్ రోల్ కూడా ఉంటుందండి, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా రోల్ ప్లే చేస్తుంది
3: వంశ పారంపర్యంగా.
4: ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఇంతకుముందు 60 సంవత్సరాల తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చేది, ఇప్పుడు 40 సంవత్సరాలకు కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. అండ్ క్యాన్సర్ బయాలజీ కూడా చేంజ్ అవుతుంది. ఇంతకుముందు కొంచెం ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యే క్యాన్సర్స్ వస్తుండే, సో ఇప్పుడు వచ్చే క్యాన్సర్స్ కొంచెం బయాలజీ చేంజ్, మ్యూటేషన్ మారి, సో అది ట్రీట్మెంట్ కూడా అంత మంచిగా రెస్పాన్స్ కూడా ఉండట్లేదు. సో అది కూడా ఒక కారణం.
3: డాక్టర్ గారు, మరో విషయం ఏంటంటే అసలు క్యాన్సర్ వ్యాధి వచ్చిన తర్వాత పూర్తిగా నయమయ్యే అవకాశం ఎంతవరకు ఉంది?
4: పూర్తిగా నయమయ్యే అవకాశం చాలా ఉందండి. ఈ మధ్యలో మనకు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్లో, అండ్ ఆల్సో ఏంటంటే మనకు అవగాహన పెరగాలి మెయిన్గా. సో ఇంతకుముందు క్యాన్సర్ అంటే చావు అనుకునేవారు,
3: అవును,
4: భయపడేవారు. సో ఇప్పుడు అంత భయపడే అవసరం లేదు. సో ఏంటంటే మనము ఫస్ట్ అవగాహన పెంచుకోవాలి. సో మనకి అవగాహన పెంచుకున్న తర్వాత మనకు వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కీమోథెరపీ అని, హార్మోనల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇవన్నీ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో మనం భయపడాల్సిన పని లేదు. అది వచ్చిందంటే ఏదో జీవితం అయిపోయింది అన్న అని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ అడ్వాన్సెస్ వచ్చాయి కాబట్టి మనం యాక్చువల్లీ ఇంకా మెరుగుగా ట్రీట్ చేయొచ్చు క్యాన్సర్ పేషెంట్స్ని.
3: నిజానికి వైద్య విధానం ఎంత అందుబాటులో ఉన్నప్పటికీ కూడా క్యాన్సర్ అనగానే ఒక భయం కలగటం సహజం. ఎవరికైనా వచ్చిన వ్యక్తి కావచ్చు లేదా విన్న వ్యక్తి కావచ్చు, క్యాన్సర్ అట అనగానే ఒక భయం కలుగుతుంది. దీనివల్ల ఒక వ్యక్తి శరీరంలో వచ్చే మార్పులు ఏముంటాయి ఈ వ్యాధి సోకిన తర్వాత?
4: అంటే బేసిక్గా అవునండి, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. భయం, చాలామంది క్యాన్సర్ అనగానే భయం స్టార్ట్ అయింది,
3: భయం కలుగుతుంది.
4: సో సైకలాజికల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ స్ట్రాంగ్గా ఉండడం ఇంపార్టెంట్. సో చాలా అత్యాధునిక ట్రీట్మెంట్స్ వచ్చాయి.

0: కాబట్టి మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా పేషెంట్ సైడ్ నుంచి, చూసుకునే వాళ్ళ సైడ్ నుంచి పాజిటివ్గా ఉండి, ఆ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటారు కదా, సో అలా ఉంటే ఇంకా ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా పనిచేస్తుంది. సో చాలా మట్టుకి క్యాన్సర్ అర్లీ స్టేజ్లో క్యూర్ చేయొచ్చు.
1: చేయొచ్చు అంటే ముందుగానే గుర్తిస్తే కనుక మనం.
0: అవునండి, ముందుగానే గుర్తిస్తే, ముందుగానే వస్తే సో అది అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది కాబట్టి బెటర్ క్యూర్ రేట్స్ చాలా ఉంటాయి.
1: ఉంటుంది. అసలు ఒక వ్యక్తికి, ముందుగా మనం ఒక పురుషుడిని తీసుకుందాం, ఒక పురుషుడి లోపల క్యాన్సర్ వ్యాధి సోకడానికి ఏ ఆర్గాన్స్ ఎక్కువగా అంటే అనుకూలంగా ఉంటాయి?
0: పురుషుల వరకు వచ్చేసరికి ఏంటంటే మన బేసిక్గా అలవాట్లు, ఇప్పుడు చెప్తున్నాను అంటే స్మోకింగ్ అలవాటు ఉన్నా, గుట్కా అలవాటు ఉన్నా, మౌత్ క్యాన్సర్ కానీ, ఒరోఫరింజల్ క్యాన్సర్ కానీ, లారింజల్ క్యాన్సర్స్ అంటాం, అవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ప్రాస్టేట్, ఓల్డ్ ఏజ్లో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే రెడ్ మీట్ తింటారు కదండి, రెడ్ మీట్ అంటే కొంచెం మటన్ కానీ బీఫ్ పోర్క్ తినే వాళ్ళకి పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది జనరల్గా పురుషులకు వచ్చే క్యాన్సర్. మోస్ట్ కామన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్, ఎందుకంటే అది కూడా అలవాట్ల వల్ల, తంబాకు గుట్కా అలవాట్ల వల్లనే వస్తుంది.
1: వాటి మూలంగానే వస్తుంది తప్ప సహజ సిద్ధంగా వచ్చే అవకాశం అయితే లేదు.
0: లేదు, సహజ సిద్ధంగా నోటి క్యాన్సర్ రాదు జనరల్గా. సో అలవాట్లు ఉంటేనే, క్రానిక్ గా స్మోక్ చేసి, క్రానిక్ సంవత్సరాల తరబడి స్మోకింగ్ గుట్కా హ్యాబిట్ ఉంటేనే
1: క్యాన్సర్ వస్తుంది. అసలు ఈ వ్యాధి లక్షణాలు మనం ఏ విధంగా గుర్తించవచ్చు? ఒక వ్యక్తికి ఏదో ఒక రకమైన క్యాన్సర్ సోకిందని చెప్పడానికి అతను మనకి ఏ లక్షణాలు ముందుగా ముఖ్యంగా కనబడతాయి?
0: సో అది ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క జనరల్గా ఒక లక్షణాలు ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనం నోటి క్యాన్సర్ తీసుకున్నాం, నోట్లో పుండ్లు అవుతాయి. అది చాలామంది ఏమనుకుంటారు, నార్మల్ పుండే కదా అని వదిలేస్తారు. రెండు మూడు వారాలు దాటినా కూడా పుండు మానదు ఒక్కొక్కసారి, అది కూడా వదిలేస్తారు. అలానే వదిలేయడం, అక్కడ ఏదైనా ఆయింట్మెంట్ అప్లై చేసుకోవడం అలా చేస్తారు. కానీ అలా చేయొద్దు. ఎస్పెషలీ స్మోకింగ్ కానీ తంబాకు గుట్కా తినే హ్యాబిట్ ఉన్న వాళ్ళు నోట్లో రెండు వారాలకు మించి పుండు మానకపోతే ఒక ఆంకాలజిస్ట్ని కంపల్సరీగా కలవాలి. సో దాన్ని మనం బయాప్సీ తీసి టెస్ట్ చేస్తే కానీ మనకు తెలియదు. సో 2-3 weeks దాటి పుండ్లు మానకపోయినా, సో ఏదైనా ఇంకా ఏదైనా పన్ను లూజ్ అయ్యి ఊడిపోయినా, సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు.
1: ఇప్పుడు నోటి క్యాన్సర్ కాకుండా ఒక పురుషుడు లోపల ఇంకా ఏ ఆర్గాన్స్కు ఈ వ్యాధి సోకే అవకాశం మనం చూస్తున్నాం?
0: చాలా అంటే ఇప్పుడు నోటి క్యాన్సర్, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది.
1: లంగ్ క్యాన్సర్,
0: సో పెద్ద పేగు క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ, స్మోకింగ్ వల్ల చాలా క్యాన్సర్స్ వస్తాయండి. స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ బాడీలో ఉన్న ఆర్గాన్స్ లో సగం ఆర్గాన్స్ కి క్యాన్సర్ రావచ్చు. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా డేంజర్ అన్నమాట.
1: ఇవి కాకుండా రక్తంలో రక్తానికి క్యాన్సర్ అనే మాట వింటుంటాం.
0: అవునండి, అది బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్స్ వస్తాయి. కాకపోతే వాటికి అలవాట్లతోని అది జనరల్ గా సంబంధం ఉండదు, బట్ అది కూడా వస్తుంది బ్లడ్ క్యాన్సర్.
1: ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉందా బ్లడ్ క్యాన్సర్?
0: ఏ క్యాన్సర్ కైనా మనకు జనరల్ గా జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. మనకు ఓల్డ్ ఏజ్ లో క్యాన్సర్స్ మన అలవాట్ల వల్ల వస్తాయి జనరల్ గా. సో మనం యంగ్ ఏజ్ లో క్యాన్సర్స్ వచ్చే వాటికి జనరల్ గా ఎంతో కొంత జెనెటిక్ కాంపోనెంట్ అయితే ఉంటుంది.
1: ఉంటుంది, ఉంటుంది. మనం గుర్తించిన తర్వాత ఎంత కాలానికి ఈ వ్యాధిని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది?
0: సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఎలా గుర్తించాలండి. ఇప్పుడు నోటి క్యాన్సర్కి సపోజ్ మనకు నోట్లో పుండ్లో మానవు, అదే ఇంకొకటి ఏంటంటే మనకు లేడీస్లో రొమ్ములో ఏదైనా గడ్డ ఉందనుకోండి, అది నొప్పి ఉండదు. చాలా మట్టుకి క్యాన్సర్ గడ్డలకి నొప్పి ఉండదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఎందుకంటే చాలామంది ఏంటి నొప్పి లేదు కదా అని వదిలేస్తారు. కానీ అది అలా ఎప్పుడు చేయొద్దు. నొప్పి లేకుండా గడ్డ ఉంటేనే ప్రాబ్లం, నొప్పి ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. నొప్పి లేదంటేనే మనకు డౌట్ రావాలి. సో 40-50 సంవత్సరాల మహిళలు రొమ్ములో ఏదైనా గడ్డ ఉన్నా, లేకపోతే మనకి మోషన్లో కొంచెం బ్లడ్ పడ్డా, ఏదైనా మోషన్ హ్యాబిట్స్లో చేంజ్ అయినా, లేదంటే వెయిట్ లాస్ అయినా, సరిగా ఆకలేకపోవడం, పొట్టలు ఏదైనా గడ్డ తగలడం, ఇవన్నీ జనరల్గా మనకు సింప్టమ్స్, అర్లీ వార్నింగ్ సైన్స్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ మనం గమనించాం యాక్చువల్లీ. సో ఇలా గమనించాం కాబట్టి మనకు వచ్చే వరకు చాలా మట్టుకు అది 3rd or 4th స్టేజ్లో ఉంటారు వాళ్ళు. సో అప్పుడు ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుంది. సో ఏ సింటమ్, మన బాడీ కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, అది మనం గుర్తుపట్టేసి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకేంటంటే క్యూర్ రేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి.
1: ఎక్కువ అవకాశం ఉంటుంది. అది డాక్టర్ రోహిత్ గారు, మరో ప్రశ్న ఏమిటంటే అసలు సహజంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 40 ఏళ్ళు వచ్చింది, 40 ఏళ్ళ వయసు తర్వాత కానీ, 50 ఏళ్ళ తర్వాత కానీ ఏ ప్రాబ్లం లేదు హెల్త్ పరంగా, ఆ వ్యక్తి క్యాన్సర్ గురించి ఏదైనా తెలుసుకోవటానికి చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమైనా ఉంటాయా?
0: అవునండి, అలా నార్మల్గా ఉన్న వ్యక్తులు కూడా టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే మనకు దాన్ని ఆ టెస్ట్ పేరు స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో క్యాన్సర్ రాకముందే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి, అది ఏజ్ బట్టి మనం ఆ టెస్ట్ చేయించుకుంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే మనకు అర్లీగా క్యాన్సర్స్ వస్తాయి కదా, అవి చాలా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు అన్నమాట. సో ఇది ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపరేట్ గా ఉంటుంది.
1: ఇది ఏ వయసులో మనం చేయించుకుంటే మనకు ఉపయోగపడుతుంది?
0: అది ఆడవాళ్ళలో మగవాళ్ళలో సపరేట్, అది ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క వయసు ఉంటుంది అన్నమాట. సో సపోజ్ ఇప్పుడు మనం రొమ్ము క్యాన్సర్ కి ఆడవాళ్ళలో స్క్రీన్ చేయాల్సి వస్తుంది. సో 40 సంవత్సరాలు పైబడిన మహిళలు ప్రతి సంవత్సరం మామోగ్రఫీ అని టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఏమి రొమ్ములో గడ్డలు లేకపోయినా టెస్ట్ చేయించుకోవాలి. అలా చేయించుకుంటే ఏదైనా ఫ్యూచర్ లో డెవలప్ అయినా క్యాన్సర్ అది వెరీ ఎర్లీ స్టేజ్ లో మనం గుర్తుపట్టొచ్చు. అలా ఇప్పుడు మనకి ఇంకా సర్వైకల్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఉంటుంది, అది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియా అనమాట. దానికి ఏంటంటే పాప్స్మియర్ అని HPV టెస్టింగ్ అని 30 సంవత్సరాలు దాటిన మహిళలు ప్రతి 3 నుంచి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాల్సి వస్తుంది. సో ఇలా మగవాళ్ళలో చూసుకుంటే మనకు పెద్ద పేగు క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ 50 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అవుతాయి. సో మనకు 45 ఇయర్స్ నుంచి కొలనోస్కోపీ అంటే మన పెద్ద పేగులలో కెమెరా వేసి చూస్తారనమాట, ఆ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్ క్యాన్సర్స్ రిస్క్ మనకి ఏజ్ ఎంత పెరుగుతున్నా కొద్దీ అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక బ్లడ్ టెస్ట్ సీరం PSA అని ఉంటుంది, అది కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరికైతే స్మోకింగ్ హ్యాబిట్ బాగా ఎక్కువ ఉందో వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన తర్వాత లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుంది, మన సిటీ స్కాన్ ఆఫ్ లంగ్స్ అనమాట, అది కూడా ప్రతి 1-2 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటా ఉండాల్సి వస్తుంది. సో ఇలా టెస్ట్ చేయించుకుంటే ఏమవుద్ది అంటే మనకు ఒకవేళ డిటెక్ట్ అవుతుంది క్యాన్సర్ వెరీ అర్లీ స్టేజ్ లో డిటెక్ట్ అవుతుంది, సో దానివల్ల మనం ఏంటంటే ట్రీట్మెంట్ బెటర్గా ఇవ్వగలుగుతాం, సర్వైవల్ రేట్ కూడా ఎక్కువ
1: పెరుగుతుంది, బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అవునండి,
1: అంటే రోగిని బ్రతికించడానికి డాక్టర్ కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అవునండి.
1: డాక్టర్ గారు, ఒక వ్యక్తికి క్యాన్సర్ అనేది సోకింది అనుకుందాం, అది నోటి క్యాన్సర్ కావచ్చు, పెద్ద ప్రేవు క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, పరీక్ష చేయించుకున్నాడు, నిర్ధారణ అయిపోయింది అతనికి వ్యాధి ఉన్నట్టుగా, దానికి ఉన్న వైద్య విధానాలు ఏ విధంగా ఉంటాయి?
0: సో ఇప్పుడు క్యాన్సర్కి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయండి. ఇప్పుడు అదే ప్రతి క్యాన్సర్కి సర్జరీ చేయొచ్చు, అన్ని క్యాన్సర్కి సర్జరీ అవసరం అంటే కొన్ని క్యాన్సర్లకు అవసరం లేదు. సో సర్జరీ కూడా మనం ఈ ఇప్పుడు లాప్రోస్కోపీ అని రోబోటిక్ సర్జరీ అని చాలా అడ్వాన్సెస్ వచ్చాయన్నమాట. అంటే మినిమల్గా ఎక్కువ కోత లేకుండా చిన్న కోతలోనే సర్జరీ చేయగలుగుతాం. అండ్ ఆల్సో మనకు కీమోథెరపీ అని, కీమోథెరపీ అంటే ఇంజెక్షన్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో రేడియేషన్ అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేసి మన ట్యూమర్ని అంటే క్యాన్సర్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ అంటే క్యాన్సర్లో ఒక మాలిక్యూల్ని టార్గెట్ చేసి దాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది, క్యాన్సర్ సెల్ పైన ఉన్న మాలిక్యూల్ని టార్గెట్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకొకటి హార్మోనల్ థెరపీ. సో ఇప్పుడు మనకు కొన్ని హార్మోన్స్ వల్ల కొన్ని క్యాన్సర్లు పెరిగే అవకాశం ఉంటుంది. సో సపోజ్ ప్రాస్టేట్ క్యాన్సర్లో అది టెస్టోస్టిరాన్ వల్ల పెరుగుతుంది, సో మనం టెస్టోస్టిరాన్ హార్మోన్ని బ్లాక్ చేస్తే ఆ క్యాన్సర్ పెరగడం కూడా బ్లాక్ అవుతుంది. సో ఇలా హార్మోనల్ థెరపీ అని చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. సో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, చాలా ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చాయి. అందుకే ఇప్పుడు క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు, కానీ మన అవగాహన మనం పెంచుకోవాలి, క్యాన్సర్ పరంగా అవగాహన పెంచుకోవాలి.
1: అవగాహనతో పాటు ఆత్మస్థైర్యాన్ని కూడా పెంచుకోగలిగినప్పుడు ఒక వ్యాధి వచ్చినటువంటి పేషెంట్ అది తొందరగా తగ్గించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: ఎగ్జాక్ట్లీ అండి,
1: పాజిటివ్ థింకింగ్
0: ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్. సో మనం ఎంత పాజిటివ్గా ఉంటే, ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టాలి ఫస్ట్ థింగ్. ఎంత పాజిటివ్గా ఉండి ఎంత లైఫ్లో ఎంత ఫైట్ చేయగలిగితే క్యాన్సర్ అంటే మనం అంత ఫైట్ చేయగలుగుతాం క్యాన్సర్తోనే. సో పాజిటివ్ థింకింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. పేషెంటే కాదు, పేషెంట్ పక్క ఉన్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి.
1: నీకేం కాదు, చిన్న జలుబు లాంటిది, చిన్న దగ్గు లాంటిది, నువ్వేం కంగారు పడకుండా ఒక ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని మనం పేషెంట్కి ఇవ్వగలిగినప్పుడు
0: అంతే,
1: అతను తొందరగా కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
0: అంతే అంతే, ఎగ్జాక్ట్లీ అండి. ట్రీట్మెంట్తో పాటు ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది,
1: హెల్ప్ఫుల్ పోదు. అంటే మిగతా వ్యాధులు ఒక లెక్క, దీనిది ఒక లెక్క అనుకోవచ్చు మనం.
0: అవునవును, అంతే.
1: బాగుంది డాక్టర్ గారు. డాక్టర్ రోహిత్ గారు, మరి ఈ పూట మీరు ఆకాశవాణి కేంద్రానికి వచ్చి అసలు క్యాన్సర్ వ్యాధి రావడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి, ఆ వ్యాధిని గుర్తించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఆ వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి వైద్య విధానాలు మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి అనే వివరాలు చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D

0: పరీక్ష, టీఎంటీ పరీక్ష, ఐసీయూ, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
0: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్.
2: మరింతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సూచనలు అందించారు. అలాగే ఈ ఉదయం 8:30 సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. కాసేపట్లో ప్రసారమవుతాయి ఆంగ్లంలో వార్తలు.

0: other loans that are available without requiring collateral.
1: Business kariyo aur jitna chahe utna grow kar sakte hain.
2: More than 60 lakh youth have been benefited under the PM Viksit Bharat Rozgar Yojana. Over 1.6 crore youth have been trained under PM Kaushal Vikas Yojana. A growing pool of skilled talent is powering the Make in India initiative. 12 lakh appointment letters distributed through Rozgar Melas, turning employment dreams into reality. More than 2.2 lakh startups generated over 23 lakh job opportunities and 16 lakh innovation projects developed by students, providing a powerful foundation to the startup ecosystem. An entrepreneur Shilpa from Warangal in Telangana said, Startup India initiative is catalyzing startup culture and building a strong and inclusive ecosystem for innovation and entrepreneurship.
3: Namaste, my name is Shilpa and I'm from Warangal. Startup India is a commendable idea which is giving a platform to lot of youngsters with new business plans, new business ideas. And if you observe, you can see lot of new business coming up on this platform which we have never seen before. So Modi ji, I know there are a lot of things to talk about, but these are the things that I personally wanted to talk about.
2: Under the PM Setu scheme, 60,000 crore rupees allocated for the modernization of 1,000 ITIs, equipping youth with industry-ready skills. The country's youth power with government's support is bringing a new dawn for India. With Anupam Mishra, Saklan Akhtar, Akashwani News, Delhi.
0: A series of programs will be organized today in Prime Minister Modi's hometown, Vadnagar, in Gujarat, to mark his 12 years of successful governance, focusing on public participation to support the vision of a Viksit Bharat. Our correspondent is sharing details about these programs.
4: The historic town of Vadnagar is witnessing a series of special events today to celebrate the 12 years of Prime Minister Narendra Modi's successful governance. To mark the occasion, district administration has arranged a magnificent Maha Aarti and lighting of 10,000 lamps at the historic Sharmishtha Lake in the evening. Parallelly, a series of programs have been organized at the revered Hatkeshwar Temple by state BJP unit with a cleanliness drive and felicitation of sanitation workers. Aparna Khunt, Akashwani News, Ahmedabad.
0: The U.S. military has launched strikes against Iran in response to the downing of a U.S. Army Apache helicopter off the Oman coast. U.S. officials said the helicopter was brought down by an Iranian drone and the two pilots were rescued. Now let's go live to our West Asia correspondent for details.
5: Explosions were reported across several locations along Iran's southern coast, including Sirik, Bandar Abbas, Qasem, Jask and Kohim Barak. State media said two water storage tanks in Sirik's Bamani district were damaged, disrupting local drinking water supplies. Iranian Foreign Minister Abbas Araghchi warned that Tehran would leave no attack or threat unanswered, saying United States had tested Iran's resolve. Meanwhile, on the Lebanese front, a ceasefire reached only days ago is showing signs of collapse. Israel carried out strikes on southern Lebanese port city of Tyre on Tuesday after issuing an evacuation order covering the entire city for the first time. According to Lebanese Health Ministry, at least 8 people were killed in the attack. The latest fighting has further strained the U.S. brokered ceasefire between Israel and Iran, which remains formally in place despite repeated violations. The widening violence risks pushing any prospect of a lasting peace further out of reach as Tehran continues to link developments in Lebanon and Gulf to the broader regional confrontation. This is Vinod Kumar for Akashwani News from Dubai.
0: In men's cricket, India A defeated Sri Lanka A by 8 runs in a close contest in the opening clash of Tri-Nation A series at the Rangiri Dambulla International Stadium in Sri Lanka yesterday. Opting to bat first, India scored 277 for 6 in stipulated 50 overs, riding on Ruturaj Gaikwad's 101 runs. Skipper Tilak Varma also scored 60 runs. In reply, Sri Lanka fell short of just 8 runs as they got bundled out for 269 runs with 7 balls remaining. India A will next face Afghanistan A tomorrow on the same venue. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
6: Thank you, Saira. Newspapers have widely noticed Prime Minister Narendra Modi's 12 years in office. Modi completes 12 years, BJP hails transformation, writes in the Star Times, while the Indian Express headlines, NDA turns 12 today, meets to mark Modi crossing Nehru stint. In an age of quick commerce taking precedence in every household, the Economic Times informs, Zepto pips Instamart in orders, but lacks Blinkit. Newspapers also carry a picture of vehicles driving through the Zorjila Tunnel, Asia's longest connecting the Kashmir Valley to Ladakh, following its breakthrough ceremony at Minamark in Ladakh on Tuesday. And finally, Financial Express writes about Apple's digital assistant, Siri jumps on AI bandwagon in more personal avatar. And with that, it's back to you, Saira.
0: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi becomes longest serving elected Prime Minister of India. World leaders hail Prime Minister Modi's transformative governance and advocacy for Global South. NDA to meet in New Delhi today to celebrate PM Modi's achievements and completion of 12 years of government. Centre unveils 1.25 lakh crore rupees rural development push. New framework under Viksit Bharat Jiranji to roll out from 1st July. US military launches strikes against Iran in response to downing of Army Apache helicopter off Oman coast. And in cricket, Ruthiraj Gaikwad's century helps India A beat Sri Lanka A by 8 runs in tri-series opener in Bambola. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a great day.
7: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు వినండి సండే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇందులో పాల్గొంటారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు.
8: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
9: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్, సెల్ 8019999990.
10: ఎండాకాలం వచ్చేసింది. సర్వసాధారణంగా మరి ఎండాకాలంలో అనేక రకమైనటువంటి యూరిన్ ప్రాబ్లమ్స్ అనేటువంటి మనం చూస్తూనే ఉంటాం. మరి ఈ యూరిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, వీటిని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడవచ్చు, అట్లాగే స్టోన్స్ ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలా అనేక రకమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు సన్ రైజ్ హాస్పిటల్ నుండి డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు, ఎంఎస్ డిఆర్ఎన్బి యూరాలజీ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
11: నమస్కారం అండి.
10: డాక్టర్ గారు, జనరల్గా మనం ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఈ సంబంధాలు చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం.
11: అవునండి.
10: అయితే ముందుగా మనం ఈ యూరాలజీ అంటే ఏంటి అసలు?
11: యూరాలజీ అంటే ఇది కిడ్నీ, యూరేటర్, బ్లాడర్, ఫేమేల్, ప్రోస్టేట్ దీనికి సంబంధించిన మూత్ర భాగానికి సంబంధించిన విభాగం. దీంట్లో మనం రకరకాల డిసీజ్ ప్రకారం మనం ఇలా చర్చించుకుందాం.
10: సో ఇప్పుడు మనం చూసినట్టయితే సాధారణంగా మనం ఎండాకాలంలో వచ్చేటటువంటి సమస్యలు జనరల్గా ఏమి వస్తాయి, వాటికి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
11: సమ్మర్లో మోస్ట్లీ మనకు వచ్చేది రకరకాలు వస్తాయి. ఫస్ట్ మేజర్లీ మూడు, ఒకటి యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది, ఇంకోటి స్టోన్ అనేది, ఇంకోటి ఎల్డర్లీ ఒక 50 సంవత్సరాల పురుషుల్లో దాటిన వాళ్ళకి ప్రోస్టేట్ సింప్టమ్స్ అనేది ఎక్కువైతుంది, ప్రోస్టేట్ గ్లాండ్ అని. సో ఫస్ట్ మనం యూరినరీ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎండాకాలంలో మన వాటర్ డిహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, మనం సరిగా వాటర్ కూడా తీసుకోం, దానివల్ల ఈ మన మూత్ర సంచిలో నీరు ఎక్కువ ఉండకపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా ఈజీగా గ్రో అవుతుంది, క్లియర్ అవ్వకుండా ఈజీగా గ్రో అవుతుంది. సో దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ మనకు వస్తుంది. సో సమ్మర్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే, మనము దాహం వచ్చినప్పుడే తాగాల, అట్లానే లేకుండా రెగ్యులర్గా వాటర్ తాగడం బెటర్, ఒక 3-4 లీటర్స్ అట్లా తాగాల. మళ్ళీ చూసుకోవాల్సింది ఏమంటే యూరిన్ క్లియర్గా ఉండాలా, ఒకవేళ డార్క్ ఎల్లో అట్లా ఉంటే కొంచెం మనం డిహైడ్రేషన్లో ఉన్నట్టు. లక్షణాలు ఏంటి అంటే ఎక్కువసార్లు యూరిన్ పోవడము, మనకు యూరిన్ పోసడం, మంట ఉండడము ఇట్లాంటి, లేదంటే కొన్నిసార్లు బ్లీడింగ్ ఉండడం ఇట్లాంటి ఉన్నప్పుడు చూపించుకోవడం. ఎందుకంటే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అది సీరియస్ అవుతాయి, ఇవి ట్యాబ్లెట్ వరకు సరిపోయే ఉంటాయి, మళ్ళీ కాంప్లికేట్ అయితే మళ్ళీ వేరే లాగాల. సో ఎంత సింపుల్ వెళ్తే అంత బెటర్.
10: జనరల్గా మనకు మీరు అన్నట్టు యూరిన్లో మంట వస్తూ ఉంటుంది, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, ఇంకా డార్క్ ఎల్లో లేదా బ్లడ్
11: బ్లడ్ కూడా
10: వస్తే ఇంకా మనం కొంచెం సీరియస్ తీసుకోవాలి.
11: అప్పుడైతే ట్యాబ్లెట్తో సరిపోతుంది. ఇంకా సివియర్ ఇన్ఫెక్షన్ అయితే ఇంజెక్షన్స్ అని, అడ్మిషన్ అని ఇవన్నీ ఉంటుంది. ప్లస్ ఇన్ఫెక్షన్స్ ఇందులో ఇంకా మనకు ఈ మోస్ట్లీ ఎల్డర్లీ పేషెంట్స్, ఇంకా డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కొంచెం ఆ సింపుల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎట్లా అంటే షుగర్ అన్కంట్రోల్డ్ అయిపోతుంది, ప్లస్ ఆ షుగర్ ఆ మీడియా బ్యాక్టీరియాకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో కొంచెం ఇన్ఫెక్షన్గా బస్ సివియర్ అవుతుంది. సో అందుకనే షుగర్ ఇంకా ఈ ఎల్డర్లీ వారిలో ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, సో చిన్న చిన్నవి కూడా ఇన్ఫెక్షన్స్ మనం పక్కనే మెడికల్ షాప్లో

0: తీసుకొని అట్లాంటివి చేయకుండా అర్లీగా వస్తే మనం కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అట్లా
1: బాగా చెప్పారు డాక్టర్ గారు. అంటే ముఖ్యంగా ఈ పెద్దవాళ్ళలో, ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్ అయి ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు. సో వీళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా ఎప్పుడు డాక్టర్తో సంప్రదించి సరైన మెడిసిన్ తీసుకుంటూ ఉంటే ప్రాబ్లం ఉండదు. జనరల్గా ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మన దేశంలో చాలా ఎక్కువ ఉన్నారు, మన నిజామాబాద్ ప్రాంతంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు ఈ సమ్మర్లో ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి వాటర్ని తీసుకోమంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, దీనికి సంబంధించిన వివరాలు?
0: డయాబెటీస్ వాళ్ళు మెయిన్లీ అయితే షుగర్ అయితే కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్, మోస్ట్ రీజన్. ఎందుకంటే షుగర్ అన్కంట్రోల్ ఉంటే ఇన్ఫెక్షన్ ఈజీగా అవుతుంది. ప్లస్ మీరు అడిగిన ప్రకారం వాటర్ ఎలా అంటే, షుగర్ ఉన్న వాళ్ళు ఆర్ లేకున్న వాళ్ళు ఎవరన్నా మనం వర్కింగ్ అంటే చాలామంది ఎలా చెప్తారంటే 3-4 లీటర్స్ తాగండి అని చెప్తారు. కానీ వాస్తవంగా అయితే ఇప్పుడు మన వర్కింగ్ కండిషన్ బట్టి ఉండాలి యాక్చువల్లీ మన ఇంటేక్. ఇప్పుడు కొందరు పొలంలో పనిచేస్తారు, వాళ్ళు 3 లీటర్లు తాగినా కానీ సగం నీళ్లు చెమటకి వెళ్ళిపోతుంది. కొందరు ఏసీలో వంద పనిచేస్తారు, వాళ్ళకి 2 లీటర్ తాగినా వాళ్ళకేం స్వెట్టింగ్ అంత రాదు. సో మీరు ఉన్న బేసికలీ మనం చూసుకోవాలంటే మన యూరిన్ అవుట్పుట్, అంటే డైలీ ఒక మనిషి 2 లీటర్ అవుట్పుట్ వెళ్ళాలి. అలా మనం ఇంటేక్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. 3-4 లీటర్స్ చెప్తాము ఎందుకంటే అట్లా అని, బట్ యాక్చువల్గా అయితే 2 లీటర్స్ అవుట్పుట్ ఉండాలి.
1: సో అందరూ ఇది గమనించాలి, మన యూరిన్ దాదాపు 2 లీటర్ బయటకు వెళ్ళాలి
0: రోజుకి.
1: అంతకు సరిపడే వాటర్
0: తాగాలి, అంతకు సరిపడే మనం వర్కింగ్ బట్టి మేనేజ్ చేసుకోవాలి.
1: కార్యక్రమంలో చిన్న విరామం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో. అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990. సో ఒకటి షుగర్ కంట్రోల్ ఉంచుకోవాలి, ఇంటేక్ వాటర్ బాగుండాలి, ఇంకా ఈ డయాబెటిక్ పేషెంట్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?
0: ఇవైతే మెయిన్ అండి.
1: డాక్టర్ గారు మరి ఇప్పుడు మనం ఈ సమ్మర్లో మీరు చెప్పినట్టు కొంచెం వాటర్ ఇంటేక్ తక్కువనే ఉంటుంది, ఎంత తాగినా కూడా కొంచెం మీరు అన్నట్టు ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూనే ఉంటారు. అయితే ఇందులో డయాబెటీస్ పేషెంట్సే కాకుండా స్టోన్స్ పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ
0: ఉంటారు.
1: అయితే ఈ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ, స్టోన్స్ ఉన్నది గుర్తించడం కానీ ఎట్లా చేయాలి?
0: స్టోన్స్ ఉన్న వాళ్ళు జనరల్గా అంటే స్టోన్ ఎందుకు సమ్మర్లో కూడా, యాక్చువల్లీ సమ్మర్లో కూడా ఎక్కువ అవుతాయి జనరల్గా మాకు ఓపీడీలో కానీ ఇవన్నీ డైలీ. ఇప్పుడు యూరాలజీలో జనరల్గా అంటారు యూరాలజీ కొంచెం సమ్మర్లోనే ఎక్కువ ఉంటుంది అని అంటారు, ఎందుకంటే సరిగా వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ అనేది తక్కువ అవుతుంది. యూరిన్ తక్కువైనా కాన్సన్ట్రేట్ యూరిన్ అయిపోతుంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్స్ అవన్నీ కలెక్ట్ అయిపోయి స్టోన్ ఫామ్ అవుతుంది. సో అందుకనే ఇందులో కూడా మనకు స్టోన్ వచ్చినప్పుడు ఎట్లా అంటే మనకు ఏదో సైడ్ నొప్పి వస్తుందండి ఇక్కడ అన్నట్టు. మీ స్టో ఎప్పుడు అంటే ఈ యూరేటర్లో స్టోన్ అంటే సైజ్ బట్టి ఉంటుంది యాక్చువల్గా. సో యూరేటర్లోకి వెళ్ళి బ్లాక్ అయినప్పుడు మనకు నొప్పి వస్తుంది, యూరిన్ బయట ఒకటి మంట వస్తుంది, ఇక బాగా సివర్ వామితులు, జ్వరం ఇలాంటివి వస్తుంది. ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు మనం చూపించుకుంటే మంచిది, ఎందుకంటే కొంచెం డిలే చేసే కొద్దీ అది బ్లాక్ సివియర్ అయితే ఉండి ఇన్ఫెక్షను మళ్ళీ కిడ్నీ పైన ప్రభావం అట్లా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో స్టోన్ డిసీజెస్ని అట్లా మనం నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని చూపించుకుంటే బెటర్.
1: డాక్టర్ గారు ఇప్పుడు చాలామంది 1-2 సార్లు స్టోన్స్ వచ్చినాయి మాకు, స్టోన్స్తో ఇబ్బంది పడ్డాము, అట్లాగే ఒకసారి మేము స్టోన్ కూడా పగలగొట్టించేసాము, ట్రీట్మెంట్ చేసుకున్నాము, అయినా మళ్ళీ మాకు స్టోన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. యాక్చువల్గా ఒకసారి స్టోన్తో బాధపడి స్టోన్ తీయించుకున్న తర్వాత మళ్ళీ స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఇట్లాంటి వాళ్ళు ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఒకసారి స్టోన్ ఫామ్ అయిన పేషెంట్లో ఒక మినిమం 30% రిస్క్ అయితే మళ్ళీ 1 ఇయర్లో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యూరిన్ ఆల్రెడీ కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది, ప్లస్ వీళ్ళు డైటరీ మనం చెప్పినా కానీ వీళ్ళు డైటరీ మోడిఫికేషన్స్ ఏం చేయరు, ఇంకా హైడ్రేషన్ ఉండదు. డైటరీ మోడిఫికేషన్ ఎలాంటివి అంటే మామూలుగా సాల్ట్, మనం ఏమనుకుంటాం కాల్షియం ఎక్కువ తీసుకుంటే స్టోన్లు ఫామ్ అవుతాయి, కానీ అది కాదు. సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు స్టోన్ ఫామ్ అవుతుంది. సో సాల్ట్ మనము అన్నంలో బాగానే తీసుకుంటున్నాము, మరి అయినా స్టోన్ అంటే తక్కువే తీసుకుంటాం అన్నంలో కాకుండా, బట్ మనము వేరే రకాలు కదా సార్, ఎట్లా అంటే అప్పడాలు, పిక్కిళ్ళు, సమ్మర్లో బయట వెళ్తే మనం నిమ్మ సోడా తాగుతాం, దాంట్లో సాల్ట్ ఎక్కువ వేసుకుంటాం, ఇలాంటి ప్లస్ ఈ సాల్ట్ ఉండడం వల్ల స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే డైటరీ పరంగా వస్తే నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటుంది, హై ప్రోటీన్ ఉన్న నాన్ వెజ్లో ఏదన్నా హై ప్రోటీన్ ఉన్నా తీసుకుంటే మనకు స్టోన్ ఫామ్ అవుతుంది. సో ప్రోటీన్స్ కూడా తగ్గించుకోవాలి, ప్లస్ హైడ్రేషన్, ఈ త్రీ ఫ్యాక్టర్స్ని మనం మెయింటైన్ చేస్తే ఇంకోసారి స్టోన్ ఆర్ ఫస్ట్ టైం కూడా స్టోన్ రాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం.
1: అది బాగుంది డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చాలా చక్కటి విషయం తెలియజేశారు. ఎందుకంటే చాలామందికి స్టోన్ వస్తుంది, స్టోన్ వచ్చింది అనే విషయం తెలిసింది, కానీ స్టోన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాంట్లో ప్రధానంగా ప్రోటీన్ ఫుడ్ని తగ్గించాలి, సాల్ట్ కంప్లీట్గా సాల్ట్ వల్లనే ఎక్కువ ఫామ్ అయ్యడానికి అవకాశాలు సో ప్రోటీన్
0: కావాల్సినంత సాల్ట్ తీసుకుంటే సరిపోదు, ఎక్కువ అవసరం లేదు.
1: సో ఇవి రెండు ప్రధానం అంటారు. సో మరి ఇవి కనుక మనం పాటించినట్టయితే ఏ సమ్మర్లు కానీ ఆల్రెడీ స్టోన్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ స్టోన్స్ లేనటువంటి వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బంది పడరు
0: అంటారు.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎండాకాలంలోనే ఈ దీనికి సీజన్ లాగా మనం అనుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఒక స్టోన్ ఫామ్ అయింది అయితే దాన్ని ఎంత సైజ్ వరకు మనం నార్మల్ అని భావించవచ్చు, ఎంత సైజ్ దాటిస్తే దాన్ని మనం క్రిటికల్ అని భావించవచ్చు, దానికి ఎప్పుడు ఆపరేషన్ అది ఎంత టైంలో చేయవచ్చు, ఏ విధంగా చేయవచ్చు మొదలైన విషయాలు?
0: మామూలుగా ఒక 5 mm అలా చిన్న అంటే సైజు మనం 5 mm అని కోలుస్తాం. సో ఒక 5 mm స్టోన్ అట్లా ఒక బ్లాక్ అయిందంటే మనం ఒకవేళ ఇన్ఫెక్షన్ లేదు, మనం కిడ్నీ ఫంక్షన్ చూసుకొని ఒక 5 mm బిలో ఉందంటే మనం ట్రై చేయొచ్చు మెడికల్ మేనేజ్మెంట్ అని. లేదు 5 mm అబౌవ్ ఉంది అయితే బ్లాక్ అయింది, కిడ్నీ ఫంక్షన్ పైన ప్రభావం ఉంది, మళ్ళీ ఇన్ఫెక్షన్ ఉందంటే దాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనము సర్జరీ చేయాలి. సర్జరీ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు మనం స్టోన్ ఏం తీయకుండా ఫస్ట్ ఒకటి స్టంటింగ్ చేసేస్తాం. స్టంటింగ్ ఏంటంటే ఇప్పుడు సేమ్ ఒక గుండెపోటు వచ్చినప్పుడు ఒక బ్లాక్ వస్తే మనం ఏదైతే స్టంట్ పెడతామో బ్లాక్ లాగా, సేమ్ ఇందులో కూడా యూరాలజీ లాగా ఆ ఇన్ఫెక్టెడ్ యూరిన్ని రావడానికి ఒక స్టంట్ పెడతాం టెంపరీగా, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయినాక మనం స్టోన్ని చేస్తాం. ఈ స్టోన్ పగలగొట్టేటి 2-3 విధానాలు ఉంటాయి. ఒకవేళ యూరేటర్లో ఉంటే ఈ మధ్య కొత్తగా లేజర్ అని వచ్చింది, లేజర్ వల్ల స్టోన్ బ్లాస్ట్ చేస్తారు, చిన్న పొడి పొడిగా అయిపోతుందండి అది వచ్చేస్తుంది. అది
1: కార్యక్రమంలో చిన్న విరామం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 గంటలు అత్యవసర సేవలు, ఆర్థోపెడిక్, ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్. సిటీ స్కాన్, క్యాథ్లాబ్, లామినర్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు. ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో, అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి. సంప్రదించండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990. సో ఇట్లా 2-3 రకాల పద్ధతుల్లో మనం చేయొచ్చు, దీనివల్ల పేషెంట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది అనేది కలగదు. అట్లాగే ఇప్పుడు మీరు అన్నట్టు మేల్ ఫీమేల్లో ఏమైనా తేడా ఉంటుందా దీనికి?
0: మేల్ ఫీమేల్లో చూసుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళ కొంచెం వాళ్ళకి యూరెత్ర అనేది కొంచెం స్మాల్ ఉంటుంది, మేల్ అనేది యూరెత్ర కొంచెం పెద్దగా ఉంటుంది, కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్స్ మేల్లో తక్కువ కంపేర్ టు ఫీమేల్. ఫీమేల్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా యంగ్ ఏజ్లో, ఇంకా ప్లస్ ఓల్డ్ ఏజ్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ జనరల్గా. అది
1: ఇప్పుడు వీళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలి అంటే ఫీమేల్స్
0: ఫీమేల్స్ అంటే వీళ్ళు కామన్, మేల్కి ఫీమేల్ కామన్ వాష్రూమ్ యూజ్ చేయకుండా సపరేట్ వాష్రూమ్ యూజ్ చేయాలి. వీలైనంత వరకు లోకల్ ఏరియాని వాష్ చేసుకుంటే ఆఫ్టర్ యూరినేషన్ అది బెటర్. ఇంకా ప్రాపర్ అయిన వాటర్ ఇంటేక్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మూడు పాటిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ మనం ప్రివెంట్ చేయొచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. చివరిగా సమ్మర్లో జనరల్గా యూరిన్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, అట్లా మీరు మా శ్రోతలకు ఏం చెప్తారు?
0: ఎండాకాలంలో మోస్ట్లీ ఇదే అండి, ఎండ వల్ల మొత్తం డిహైడ్ అయిపోతుంటాం. సో అందుకనే మనము వాటర్ ఇంటేక్ అనేది మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూరినరీ స్టోన్ ఇవన్నిటికి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మనకు దాహం వచ్చినప్పుడే కాకుండా మనం వర్క్ చేస్తున్న ప్లేస్ బట్టి ఒక 2 లీటర్ల యూరిన్ వచ్చేలాగా విధంగా మనం వాటర్ తీసుకోవాలి. ఏదన్నా సిమ్టమ్స్ లైక్ ఊరికొరికే యూరిన్ పోవడము, యూరిన్ పోసేవాడు మంట ఉండడం, ఏదన్నా నొప్పి ఉండడం వల్ల ఉంటే అది ఎంత అర్లీగా చూపించుకుంటే మనం మందులతోనే మేనేజ్ చేయొచ్చు. చిన్న స్టోన్ అయినా మనం మందులతో కూడా మేనేజ్ చేయొచ్చు ఈ ఆపరేషన్ అవి లేకుండా. యూరాలజీలో బెనిఫిట్ అనేది ఏంటంటే వేరే సర్జరీస్లో సర్జరీ చేయాలని ఉంటుంది, కానీ యూరాలజీ వచ్చేసరికి మన మందులు అనే ఉంటుంది, సర్జరీ అని ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ మన దగ్గరికి ఎంత తొందర వస్తారో దాన్ని బట్టి కూడా మనకు డిసైడ్ అవుతుంది. సో ఎంత తొందర అయితే మనం అంత ప్రివెన్షన్ పరంగా అయితే ఈవెన్ నేను చెప్పిన డైటరీ మోడిఫికేషన్స్ ఇంకా వాటర్ ఇంటెక్ సరిగ్గా చేసుకుంటే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.
1: చాలా బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేటువంటి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్స్ గురించి, అట్లాగే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే వీటిని తగ్గించుకోవచ్చు అనే విషయం గురించి మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
3: మీరు ఇంతవరకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారి సూచనలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. సినీ రంజని, సినీ సరాగాల మాలిక. ఈనాటి సినీ రంజని కార్యక్రమంలో మీరు ముందుగా వినబోయే పాట ద్వారక చిత్రం నుండి.

శ్రోతలు మీరు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ పై సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలోని తర్వాతి పాట కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రం నుండి హరిచరణ్, శేషాద్రి, సింధూరి గానం చేసిన ఈ పాటను విందాం.

శ్రోతలకు గమనిక. ఈ నెల 11వ తేదీ అనగా రేపు ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు.

గూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యుల కోసం ఆయనకు ఇద్దరు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. వీరి కోరికపై ఈ పాటను వినేద్దాం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్.
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు
1: సంప్రదించండి. డాక్టర్ ఏ వనిత నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్.
1: సెల్ 9032323258.
2: డాక్టర్ సీను నాయక్
1: అడ్వాన్స్ టెక్నాలజీతో
2: లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఇప్పుడు నిజామాబాద్ తో పాటు
2: డాక్టర్ సీనాస్ డెంటల్ హాస్పిటల్ గా కొంపల్లి మరియు పంజాగుట్ట హైదరాబాద్ లో ప్రారంభించబడింది.
1: సెల్
2: 7799050505.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
3: కార్యక్రమంలోని మరో సందేశం, దేవుడు చేసిన పెళ్లి చిత్రం నుండి పాటను కోరిన శ్రోతలు కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, మరి వీరి కోసం ఈ పాటను విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
6: ముద్దు, కొత్త కార్గిల్ చికెనే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
7: ఆగు ముద్దు.
6: ఏంటి?
7: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
8: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
6: కానీ కార్గిల్ చికెనే ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
7: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
6: కూల్ గా ఉండండి.
0: ఆకాశవాణికి నమస్తే అంటూ మరో సందేశం వచ్చేసింది. హైదరాబాద్ వనస్థలీపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, వీరు లక్ష్మీ నరసింహ సింహ నుండి పాటను కోరుతున్నారు. వీరి కొరకపై పాటనిందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్.

0: లోన్. కాల్ 1-800-420-2233.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: శ్రోతలకు గమనిక, ఈ నెల 12వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ మోకల కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో క్యాట్రాక్ట్ అవగాహన మాసం సందర్భంగా క్యాట్రాక్ట్ సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మోకల గారు తగిన సలహాలిస్తారు. అలాగే అదే రోజు అనగా శుక్రవారం ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మానసిక సమస్యలో తరచూ గొడవ పడటం గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలోని మరో సందేశం, చెన్నకేశవరెడ్డి సినిమా నుండి మా కోసం పాటను వినిపించండి అంటూ మాధవి, ఆంజనేయులు బోధన్ పోచంపల్లి నుండి కోరుతున్నారు. వీరి కోరికపై చెన్నకేశవరెడ్డి సినిమా నుండి ఈ పాటను వినేద్దాం.

0: మనసుకు నచ్చిన పాటలను అలాగే మీ స్పెషల్ మెసేజెస్ ని మన వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ కి పంపించి పాట వినడానికి సిద్ధంగా ఉండండి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించగలరు అంటూ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ కోరుతున్నారు. వీరి కోరికపై బాలకృష్ణ గారు నటించిన ఈ పాటను విందాం. భగవత్ కేసరి చిత్రం నుండి

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో

శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో

మెసేజ్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ రంగారెడ్డి జిల్లా కానుగుల రంగారెడ్డి జిల్లా నుండి కానుగుల గోపాల్ గారు, వీరు సైనికుడు చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నారు. అలాగే ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక వీరందరి కోరికపై సైనికుడి చిత్రం నుండి ఈ పాటను విందాం.

మరో సందేశం. శ్రోతలకు మంచి కార్యక్రమాలు అందజేస్తున్న స్టేషన్ డైరెక్టర్ మరియు ఇతర సిబ్బంది గారులకు శతకోటి వందనాలు అంటూ ఇండల్వాయి నుండి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ మరియు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరి కోరికపై అమరం చిత్రం నుండి ఈ పాటను వినేద్దాం.

పాడినవారు రమ్యూ బెహ్రా, అనురాగ్ కులకర్ణి. సంగీతం అందించిన వారు జీవి ప్రకాష్ కుమార్.

0: దిక్కులను చూసేవు, దిగులుగా నిలిచేవు.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా వింటున్న ఈ పాట రైతు బిడ్డ చిత్రంలోనిది.
0: లేదా
1: ఈ పాటను కోరిన శ్రోతలు ఆర్మూర్ రామ్నగర్ నుండి ప్రేమ్నాథ్, కళావతి, లతీక్, ప్రీతి, శకుంతల, గౌరవ్, అనురాధ, వికాస్, దృశ, శ్వేత.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉందా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

అనే వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం 10:30, 17 minutes and 56 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ షో వింటున్నారు. అండ్ ఈ షోలో మీరు వినాలి అనుకుంటున్న పాటల్ని మాకు వాట్సాప్ ద్వారా షేర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న టైం బాండ్ ఉందన్నమాట. 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ ఈ దశాబ్దంలో వచ్చిన సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. అండ్ ఇంతకుముందు నువ్వే కావాలి సినిమా నుంచి పాట విన్నాం, నెక్స్ట్ మాకోసం ఈ పాట ప్లే చేయండి అంటూ చాలా మంది మెసేజ్లు కూడా మనకి చేస్తున్నారు. ఐఎమ్ శ్రీశైలం, దుర్గాదేవి, అనన్య, గౌతమ్ ఫ్రమ్ గుండ్ల నరువ, నాగర్ కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. తప్పకుండా అండి, ఏదైనా ఒక పాటను వినిపించగలనంటూ మనవి. ఎవరు మెసేజ్ చేశారు? జేరిపోతుల బుచ్చయ్య, అలాగే వారి ఫ్యామిలీ మెంబర్స్, హన్మకొండ జిల్లా కాసిపేట్ మండల్ తరాలపల్లి విలేజ్ నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ వివిధ భారతి స్టేషన్ కి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు ప్రసారం చేస్తున్న ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ లో మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి కోరుతున్న శ్రోతలు అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మనదీప్, గోని శంకరయ్య, బొడ్డుపల్లి సత్యనారాయణ, కోలేటి సుధాకర్, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి గుడ్ మార్నింగ్ సార్ అంటూ కూడా మెసేజ్ చేశారు. డెఫినెట్ గా గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి. అండ్ మీరు కోరుకున్న ఏదైనా ఒక మంచి పాటను అడిగారు కదా, ఈ టైం బాండ్ లో వచ్చిన ఇంకొక సూపర్ హిట్ ట్రాక్ మీకోసం, మీ అందరి కోసం, మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674, 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం. ఇంతకుముందు మీరు విన్న పాట కుమార్ సోను అండ్ చిత్ర గారు పాడిన పాట, ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో లాహిరి లాహిరి లాహిరిలో సినిమా 2002లో వచ్చిన సూపర్ హిట్ సినిమా. అండ్ ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్స్ గా మనం ఈ పాట ప్లే చేసుకున్నాం. 2000 నుంచి 2010 ఈ 10 ఇయర్స్ టైం బౌండ్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ ని మనం ప్లే చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ మీరు కూడా నాకు రిక్వెస్ట్ చేయొచ్చు 0402324082 నెంబర్కి, ఇదే పాట మా కోసం వినిపించండి అంట. ఇంతకుముందే మనం ప్లే చేసిన పాటని చాలా మంది రిక్వెస్ట్ చేశారు. అందులో ఒకరు నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుంచి నర్సింగ్ రావు గారు ఉన్నారు. అండ్ ఆయన 4-5 సార్లు అడిగారనమాట ఈ పాటని. ఐ హోప్ ఈ పాటను మీరు విని ఉండొచ్చు. ఆర్ఆర్ చిరస్తా నుంచి రాజు గారు కోరుతున్నారు. అలాగే ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర, ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి ఈ టైం బౌండ్ లో అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తప్పకుండా అండి. సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక మంచి పాటని మాకోసం ఏదైనా ప్లే చేయండి అంటూ. రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్, గంగు, మహేందర్, నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, చాణక్య రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి పాటని ఈ టైం బౌండ్ లో మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా ప్లే చేద్దాం. ఫస్సీ, జునై, జుబైర్, ముక్రమ్, నోమాన్, ఫఖ్రాన్, జకీర్, ఫజీల్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా ఒక మంచి సాంగ్ని ఎవర్ గ్రీన్ హిట్గా మాకోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా మీకోసం ఇంకొక ఎవర్ గ్రీన్ హిట్ ఈ టైం బౌండ్ లో వచ్చిన పాట సాగర్ పాడిన పాట, డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో మీకోసం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీ లా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. 10:39:39 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010 మధ్యలో వచ్చిన ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం 10:39 and 39 seconds స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ గా 2000 నుంచి 2010 మధ్యలో వచ్చిన ఈ దశాబ్దంలో వచ్చిన సూపర్ హిట్ ట్రాక్స్ మనం ప్లే చేసుకుంటున్నాం. మాకోసం ఏదైనా మంచి పాటని ఈ టైం బౌండ్ లో ప్లే చేయండి అంటూ మెసేజ్ చేస్తున్నారు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం.

0: కొలుసు నిర్మూలనకు కఠిన చర్యలు. విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: అది యుగళ గీతాల మాధుర్యం.

అదుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం ఆలోచించే సంపూర్ణ వినోదం. 10:49 స్టూడియో క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. మా కోసం ఏదైనా పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ, యాదగిరి, శాంత, అభి, హాసిని ఉన్నారు. అలాగే దుర్గాదేవి, గౌతమ్, అనన్య, శ్రీశైలం.

మెసేజ్ చేశారు, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏదైనా ఒక పాట మా కోసం ప్లే చేయండి అంటూ. తప్పకుండా అండి. నెహ్రూ పార్క్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి అజీజ్ బాయ్, మార్టిన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్, ఎండి యాసిన్, ముసా కరీం, షేక్ సలీం మెసేజ్ చేశారు ఒక మంచి పాట, ఎనీ సాంగ్ ప్లీజ్ అంటూ. డెఫినెట్గా మీకోసం ఒక మంచి పాట ప్లే చేస్తాను. వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. అలాగే బోడుప్పల్ నుంచి కృష్ణ గీత, ఎవర్గ్రీన్ హిట్స్లో ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ అందరి కోసం ఎస్పీ బాలు, శ్రేయా ఘోషల్ పాడిన మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ఈ సూపర్ హిట్ ట్రాక్.

హైదరాబాద్ విబి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం ఒక మంచి పాట ప్లే చేయండి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురళి యశోద జానకి రాజు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. చౌటుపల్లి నిజామాబాద్ డిస్టిక్ట్ నుంచి సునీత, సంజీవరావు, శ్రీజ, ధీర్జ, దివ్యాజీ మెసేజ్ చేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, ఆనంద్, మన్విత్ మెసేజ్ చేశారు. ఏదైనా ఒక మంచి పాటని మాకోసం ప్లే చేయండి అంటూ. అండ్ విత్ దిస్ మెసేజెస్ చాలా మెసేజ్లు ఉన్నాయి, బట్ టైం బౌండ్ కూడా ఉంది కదా. ఆల్మోస్ట్ మనం ఈరోజు షో ఎండ్ టైంకి వచ్చేసాం. ఉదిత్ నారాయణ్, సుజాత గారు పాడిన పాటతో ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్కి పులి స్టాప్ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ హెడ్లైన్స్ ఆ తర్వాత గుర్తుకొస్తున్నాయి అంటూ మా ఆర్జే రెడీగా ఉన్నారు మీతో బోల్డ్ని విషయాలు షేర్ చేసుకోవడానికి. ఇవాళ వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం ఆలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఈ పుష్కరకాల ప్రయాణానికి సంబంధించిన ప్రభావం గరీబ్ కళ్యాణ్, అన్నదాత శ్రేయస్సు, నారీశక్తి నుండి యువత సాధికారత వరకు, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ ఆధునీకరణ, సాంకేతిక ఆవిష్కరణలు, సాంస్కృతిక పునరుజ్జీవం, మధ్యతరగతి సంక్షేమం, రాష్ట ప్రథమ్, అష్టలక్ష్మి దార్శనికత ద్వారా ఈశాన్య ప్రాంత అభివృద్ది వరకు జాతీయ జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపి

అనిపిస్తుంది. వికసిత్ భారత్ 2047 వైపు పయనిస్తున్న తరుణంలో ఈ మైలురాయి 4399 రోజుల సేవ, అభివృద్ధి, జాతీయ ప్రగతిని సమీక్షించుకోవడానికి ఒక అవకాశాన్ని అందిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సందర్భంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్ల ఎగురవేతను పూర్తిగా నిషేధిస్తూ ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నేపథ్యంలో

ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానం, 40కి పైగా సినిమాలకి దర్శకత్వం, భారతీయ చలనచిత్ర రంగానికి ముఖ్యంగా దక్షిణాది సినిమాకు గ్రామీణ నేపథ్య కథలతో సరికొత్త రూపురేఖలు దిద్దిన అద్భుత దర్శకులు, నటులు భారతీరాజా. ఎన్నో అద్భుతమైన సినిమాలు, కథల్ని మనకందించిన ఈ దర్శక దిగ్గజం మనందరి నుండి ఈరోజు శాశ్వత సెలవు తీసుకున్నారు. ఆకాశవాణి వివిధ భారతి తరపున నివాళి అందిస్తూ ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు భారతీరాజా ఈరోజు మనందరి నుండి సెలవు తీసుకున్నారు. ప్రతి నటుడు ఒక్కసారైనా ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకునే దర్శకుడు భారతీరాజా. ఆయన కేవలం దర్శకులు మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ సినిమాలో ఒక తెలుగు ట్రెండ్ సెటర్. ఎందుకంటే 1970లలో అప్పటి సినిమాలు అంటే భారీ సెట్లు, మెలో డ్రామా, ఆర్టిఫిషియల్ లైటింగ్ మాత్రమే ఉండేవి. కానీ భారతీరాజా ఈ ఫార్ములాని పూర్తిగా బ్రేక్ చేశారు. రియలిస్టిక్ మేకింగ్కి నాంది పలికిన దర్శకులు భారతీరాజా. ఈరోజు భారతీరాజా గారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివి భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్గజం భారతీ రాజాగారి సినీ ప్రస్థానం గురించి. నిజానికి అవుట్డోర్ షూటింగ్స్, సహజమైన పల్లెటూరి పాత్రలు, కమర్షియల్ హంగులు లేని ప్యూర్ ఎమోషన్స్తో ఆయన సరికొత్త సినిమా స్కూల్ని సృష్టించారు అంటారు. నేటి తరం దర్శకులైన వెట్రిమారన్, సుకుమార్, సందీప్ రెడ్డి, వంగా లాంటి వారు ఎంచుకునే ఈ రా అండ్ రస్టిక్ మేకింగ్కి ఆత్యుడు ఎవరు అంటే భారతీ రాజాగారే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన్ని ఇంకో మాట కూడా అంటారు, అంటే దర్శకత్వం వహించడంలోనే కాదు కొత్త టాలెంట్ని వెలికి తీయడంలో నయా టాలెంట్ గైడ్ అని పిలుస్తారు భారతీ రాజాగారిని. భారతీ రాజాగారి సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నాం ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మధ్యన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వేణుల విందు ఈ మధురిమ.

0: నడుస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి. సమయం 11 గంటలు దాటి 50 నిమిషాలు కావస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం దర్శక దిగ్జం భారతి రాజా గారి సినీ ప్రస్థానం గురించి. కథలో ఒక సమస్య, దానికి తగ్గ పరిష్కారం, ఇక హీరో హీరోయిన్ కలుసుకోవడం లేదా విడిపోవడం, ఇదే అంతకుముందు మన తెలుగు సినిమాల్లోని ఫార్ములా. అయితే హీరో హీరోయిన్లు కలుసుకుంటారా లేదా అన్న అంశాన్ని ప్రేక్షకుల ఊహకే వదిలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా సినిమా తీయాలనుకున్నారు భారతీరాజా. ఆయన చెప్పిన కథ విని అందరూ నొసలు చిట్లించారు. కొందరు కోపంగా చూశారు, మరికొందరు వెకిలిగా నవ్వారు. అయినా సరే అతని కథలో వైవిధ్యం ఉందని మాత్రం అందరూ అంగీకరించారు. అలా అంగీకరించే భారతీరాజాలోని సరికొత్త ఆలోచనను ప్రోత్సహిస్తూ నిర్మాత ఎస్ఏ రాజ్ కన్ను సాహసం చేశారు. మరి ఆ సినిమానే ప్రప్రథమంగా భారతీరాజా గారి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 16 పయదినిలే. కమల్ హాసన్ అంటే ఆ సినిమా తమిళ్లో, తెలుగులో మన 16 ఏళ్ల వయసుగా సినిమా రిలీజ్ అయింది. నిజంగా తమిళ్లో కమల్ హాసన్ గారు ఎంత అద్భుతంగా నటించారో తెలుగులో చంద్రమోహన్ గారు అంతకన్నా అద్భుతంగా నటించారు. చెప్పండి ఆ సినిమాని ఎవరైనా మర్చిపోతారా? అస్సలు కాదు కదా. అలా తర్వాతి కాలంలో కూడా ఆయన సినిమాలన్నీ ఇలాంటి వైవిధ్యం ఉన్న కథలనే తీసుకున్నారు భారతీరాజా గారు. నిజానికి చిన్నప్పటి నుంచి భారతీరాజా గారికి కళల పట్ల చాలా ఇంట్రెస్ట్. ఎలాగైనా సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు. అలా మద్రాస్కి చేరి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా రంగాలన్నిటి అంటే ఉన్న ప్రతి స్టూడియోకి ఆయన వెళ్ళారు. ఇక ఆ తర్వాత కన్నడ దర్శకుడు పుట్టన్న కనగల్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఆ తర్వాత మన తెలుగు దర్శకులు సి పుల్లయ్య గారి దగ్గర కొన్ని చిత్రాలకి పనిచేశారు. ఇక మలయాళ దర్శకుడు

ఇప్పుడు ఎం కృష్ణన్ నాయర్ దగ్గర, తమిళ దర్శకులైన జగన్నాథన్ గారి దగ్గర అసోసియేట్ గా భారతీరాజ గారు పనిచేసి మొత్తానికి 4 భాషల దర్శకుల దగ్గర పనిచేయడంతో భారతీరాజ గారికి దర్శకత్వం పట్ల మంచి పట్టు లభించింది అని చెప్పొచ్చు. మరి అలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా, అంటే ఆయన తమిళ్లో తీసిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యేవి, రీమేక్ అయినా కూడా ఎక్కడ రీమేక్ తాలూకా ఛాయలు కనబడకుండా అద్భుతంగా సాహిత్యం కావచ్చు, సినిమా టేకింగ్ కావచ్చు, అన్నిటినీ కూడా మార్చి ఇవ్వగల దర్శకులు భారతీరాజ గారు. ఈరోజు భారతీరాజ గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన సృష్టించిన పాత్రలు, ఆయన పరిచయం చేసిన నటీనటులు ఎప్పటికీ ప్రేక్షకులకి చిరస్థాయిగా నిలిచిపోతారు. మరి చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసిన భారతీరాజ గారు ఎప్పటికీ చిరస్మరణీయులే. ఇది ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: கூத்தலத்தோ நான் கசலு ஏன் பண்ணல நான் ராத்தனிலா நேனே ராசேஸ்தாலே.
1: గుడ్ లక్ సఖీ మూవీ నుంచి పాట విన్నారు 12:22 ఆన్ స్టూడియో క్లాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే స్వాతితో.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి. మనం మాట్లాడుకుంటున్నాం చింతకించుల పౌడర్ తో నీళ్లలో ఉండే చిన్న ప్లాస్టిక్ కణాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని తొలగించే ప్రయత్నం చేసిన మన ఇండియన్ స్టూడెంట్ టీమ్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇవి ఏం చేస్తాయి అంటే దీనికి ఒక పేరు పెట్టారు ప్లాస్టిక్ అని. సో దీంట్లో సాంప్రదాయంగా మనం వాడే ఏమంటారు ఎలాంటి రసాయనాలు కెమికల్స్ వాడకుండా ఈ ఫిల్టర్లు వాడతాం మనం, కానీ ఫిల్టర్లలో కూడా కొన్ని మైక్రో ప్లాస్టిక్స్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో ఎందుకు ఇలా జరుగుతాయి అని ఆలోచించి వాళ్ళు చేసిన ప్రయోగమే ఈ ప్లాస్టిక్ అన్నమాట. సో ఇప్పుడున్న వాటర్ టిన్లు బాటిల్స్ అన్ని కూడా ప్లాస్టికే కదా. సో తప్పక చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు అందులో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే కంటికి కనిపించినంత చిన్నవిగా ఉంటాయి. మరి వాటిని ఈ పారేసే చింతగింజలతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పౌడర్తో ఈ మైక్రో ప్లాస్టిక్ని అంటే కంప్లీట్గా వేరు చేసే ఒక కొత్త ఆవిష్కరణే ప్లాస్టిక్ అన్నమాట. సో ఏం చేస్తారంటే ఈ చింతకించుల పొడి అనేది అయస్కాంతంలాగా ఉండి ప్లాస్టిక్ని అట్రాక్ట్ చేసి వేరు చేస్తుందట, వేరు చేసి మనకి ప్యూర్ వాటర్ని ఇస్తుంది అని చెప్తారు ఈ ఇండియన్ స్టూడెంట్ టీమ్ అనమాట. సో ప్లాస్టిక్ టైల్స్ని లేదా కోస్టర్స్ని ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే చిన్న చిన్న వస్తువులుగా మార్చేస్తారు దాన్ని మళ్ళీ పక్కకు తీసి. ఇది మళ్ళీ ఏంటంటే ఇలా చేయడం వల్ల ఆ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి ప్రకృతిలోకి నేచర్లోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల

మనకి ప్రకృతిలోకి అంటే నేచర్లోకి వెళ్లకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల మనమే కాదు అంటే జంతువులు కూడా వాటర్ తాగుతాయి కదా, మరి అవి కూడా ప్లాస్టిక్ వాటర్లో తాగుండా మైక్రో ప్లాస్టిక్ ని వేరు చేయాలన్న ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. దేశంలో సీఎన్జీ గ్యాస్ కొరత ఏమీ లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 2 రోజుల పాటు బల్గేరియా, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటిస్తారు. ఫిలిప్పీన్స్లో సంభవించిన తీవ్ర భూకంపంలో 37 మంది మరణించగా దాదాపు 500 మంది గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. 2014 మే 26న మోదీ తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1952 మే 13న దేశ తొలి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1964 మే 27 వరకు సేవలందించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును ప్రధానమంత్రి మోదీ అధిగమించారు. ప్రధానమంత్రిగా పండిట్ నెహ్రూ పదవీకాలం 4398 రోజులు కాగా, 2014 మే 26 నుండి నేటి వరకు ప్రధానమంత్రి మోదీ నిరంతర పదవీకాలం 4399 రోజులకు చేరింది. దీంతో భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక మైలురాయి అనేది కేవలం అధికారంలో ఉన్న సమయాన్ని సూచించేది మాత్రమే కాదని, దేశాభివృద్ది ప్రయాణంలో ఒక విప్లవాత్మక యుగానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలవడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ, ఈ మైలురాయి భారత ప్రజాస్వామ్య బలానికి, ప్రజల నమ్మకానికి ప్రతీక అని కొనియాడారు. దేశ ప్రగతి, సుపరిపాలన, వికసిత్ భారత్ సంకల్ప సాధన దిశగా మోదీ నాయకత్వం ఇలాగే ముందుకు సాగాలని లోక్సభ స్పీకర్ ఆకాంక్షించారు. నరేంద్ర మోదీ భారతదేశంలో అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు అమిత్ షా, డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ఈ 12 ఏళ్ల పాలన దేశ గౌరవాన్ని పెంచడం, సాంస్కృతిక పునరుజ్జీవం, దాస్య మనస్తత్వం నుండి దేశాన్ని విముక్తి చేయడం కోసం సాగిందని అమిత్ షా అన్నారు. మోదీ నాయకత్వం, దార్శనికత, జాతీయ అభివృద్ది పట్ల ఆయనకున్న నిబద్దతపై దేశ ప్రజల నమ్మకానికి, విశ్వాసానికి ఈ ఘనత ప్రతిరూపమని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు.

0: అన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వం భారతదేశ అభివృద్ది పథాన్ని మార్చివేసే విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చిందని గోయల్ అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ కాలంలో సాహసోపేతమైన సంస్కరణలు అందించిందని, పలు కార్యక్రమాలను అమలు చేసిందని సీతారామన్ పేర్కొన్నారు. 4,399 రోజుల ఈ ప్రయాణం ఒక సాధికార, సంపన్న, అభివృద్ది చెందిన, స్వయం సమృద్ద భారతదేశ నిర్మాణంలో ఒక సువర్ణ అధ్యాయమని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, సంస్కృతి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కూడా ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా అవతరించిన సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ జాతీయ అధ్యకులు నితిన్ నబిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, ఢిల్లీ మంత్రులు ఈరోజు న్యూఢిల్లీలోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులతో నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్రను సృష్టించిందని పేర్కొన్నారు. ఈ అద్భుతమైన నాయకత్వంలోనే 25 కోట్ల కుటుంబాలు పేదరికం నుండి విముక్తి పొందాయని ఆయన చెప్పారు.
1: పిచ్చే 12 సాలో కై కీర్తిమాన్ బనాయ్ సబ్సే బడా విషయ్ ఆజ్ హమారా గరీబ్ హమారా పరివార్ కే ముఖ్య ధారా కే సాథ్ జోడ్ కర్ కామ్ కర్ రహా హై, దేశ్ కే వికాస్ మే కామ్ కర్ రహా హై. ఆజ్ హమారా యువా పూరీ తరహ్ సే ఉత్సాహ్ కే వాతావరణ్ మే, మై మాన్తా హూం కి 2013-14 కా జో సమయ్ థా ఏక్ నిరాశా కా వాతావరణ్ మే హమారా యువా థా. ఆజ్ హమారా యువా అప్నే ఆప్ కో ఉత్సాహ్ ఔర్ ఉమీద్ ఔర్ ఆకాంక్షాఓం కే సాథ్ మోదీ కే సాథ్ చల్నే కో తయార్.
0: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ తన జీవితాన్ని ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు.
2: మోదీజీ లగాతార్ దేశ సేవా మే అప్నా జీవన్ అర్పిత్ కియా. దేశ సేవా మే జిన్హోనే ఏక్ దిన్ భీ బినా కోయి అవకాశ్ లియే దేశ్ కా మాన్ సమ్మాన్ ఔర్ స్వాభిమాన్ బఢానే కా కామ్ కియా ఔర్ ఉన్కా జో యోగ్దాన్ వికసిత్ భారత్ కే లియే హై, దేశ్ కా హర్ నాగరిక్ ఆజ్ దిల్ కీ గహరాయీ సే ఉస్కే లియే ధన్యవాద్ కర్నా చాహతా హూం.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో సీఎన్జీ కొరతేదీ లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. ఇళ్లకు పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరాను ప్రభుత్వం విస్తరిస్తోందని, ఎల్పీజీ కనెక్షన్లను పీఎన్జీ కనెక్షన్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ఆసరాగా చేసుకుని కొందరు కృత్రిమ కొరతను సృష్టిస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ లాభపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. అటువంటి చర్యలకు పాల్పడే వారిపై ప్రభుత్వం తక్షణ కఠిన చర్యలు తీసుకుంటుందని మంత్రి చెప్పారు.
3: గ్లోబల్ సిచ్యువేషన్ కా ఫాయిదా ఉఠాకే కుష్ లోగోనే ఆర్టిఫిషియల్ షార్టేజెస్ కర్నే కీ కోషిష్ కీ హై, ఏక్దమ్ హమ్నే ఉస్ పే క్రాక్ డౌన్ కర్ దియా. కోయి కమీ నహీ హై, నా సీఎన్జీ కీ కమీ హై, నా పైప్ గ్యాస్ జో లోగోకే ఘరో మే జా రహే హై, ఇన్ఫాక్ట్ ఎల్పీజీ కే హమ్ కన్వర్ట్ కర్ రహే హై ఇంటూ పీఎన్జీ కనెక్షన్.

ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది, ఏమంటారు, కూలర్లను తీసి బయట పెడుతుంటారు, వాటిలో కూడా నీళ్ళు ఉంటాయి. సో నీళ్ళు ఉన్నాయి అంటే గెస్ట్లు వచ్చేస్తారు, సో ఊరికే రారు, గిఫ్ట్లు తీసుకొని వస్తారు, కాబట్టి బీ కేర్ఫుల్. అండ్ ఇంకొకటి, అసలు వర్షం పడింది అని అంటే తడవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. త్రిష సినిమాలో అంటే ఆ సినిమాలో త్రిష సాంగ్ డాన్స్ చేసినట్టు మనకు కూడా చేయాలని ఉంటుంది, అయినా సరే చేస్తూ ఉంటారు, తడిచిపోతుంటారు. అయితే ఇలా తడవడం వల్ల ఏంటంటే ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఒంట్లోకి హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట. మనం మంచి ఏమంటారు వాటికి ఒక షెల్టర్ని ఇచ్చినట్టు అయిపోతుంది. కాబట్టి వర్షంలో తడిసినప్పుడు ఇమీడియట్గా స్నానం చేసి జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల ఏంటంటే నిమోనియా నుంచి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ హైడ్రేటెడ్గా ఉండడం మంచిది. ఎండాకాలంలో లాగా వర్షాకాలంలో అస్సలు దాహం ఏదో అంటారు, కానీ అయినా సరే ఖచ్చితంగా మీ శరీరానికి ఎంత అవసరమో అంత నీటిని తాగండి. ఎందుకంటే మనం ఎంత డబ్బు సంపాదించినా పెద్దవాళ్ళు

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల్లో ఎన్నికై ఈరోజుతో దేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘకాలం పనిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుతో దేశ చరిత్రలోని ఎన్నికల్లో ఎన్నికై అత్యధిక సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. గడిచిన 4399 రోజులలో భారతదేశం అన్ని రంగాలలో పరివర్తనను చూసింది. దీనితో భారతదేశ చరిత్రలోని అత్యంత సుదీర్ఘకాలం సేవలందించిన ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. దశాబ్దానికి పైగా ఆయన నాయకత్వం సేవ దేశ నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తోంది. ఆర్థిక వృద్ది, డిజిటల్ పరివర్తన నుండి మౌలిక సదుపాయాల విస్తరణ, సామాజిక సాధికారత, బలమైన ప్రపంచ ఉనికి వరకు అభివృద్ది, పౌర సంక్షేమంపై నిరంతర దృష్టితో ఈ ప్రయాణం రూపుదిద్దుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం ఒక ప్రముఖ వృద్ది చోదకంగా ఆవిర్భవించడం ఈ కాలంలోని ఒక ముఖ్య లక్షణంగా నిలిచింది. సంస్కరణలు, ఆర్థిక సమ్మిళితం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, తయారీ రంగ వృద్ది, సంస్థలకు మద్దతు వంటివి కొత్త అవకాశాలను సృష్టించడంలో ప్రపంచ వేదికపై భారతదేశ స్థానాన్ని బలోపేతం చేయడంలో సహాయపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టు చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని, భారతీయులందరి సమిష్టి ఆకాంక్షకు సమాధానమే భారత్ ఫ్యూచర్ సిటీ అంటూ ట్వీట్ చేశారు. రాబోయే రోజుల్లో మన దార్శనికతను ఆచరణలోకి తీసుకువచ్చే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించి అంకితం చేయబోతున్నామని పేర్కొన్నారు. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్లగొండలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్ర మోదీ పేరుపై అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ,
1: 2047 వరకు ప్రధానిగా నిరంతరం కొనసాగాలని చెప్పి భారతీయుడు కోరుకున్నటువంటి అద్భుత సందర్భం. దేశంలో 25 కోట్ల మందిని పేదరిక నుంచి ముందు బయటకు వస్తున్న జన్ధన్ ఖాతా విషయంలో కానీ, మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, కార్పొరేషన్ మున్సిపల్ అభివృద్ధి కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళ చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ పథకాలు అందేటటువంటి అంత్యోదయ సిద్ధాంతంతో ముందు సాగుతున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఈ దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
0: తెలంగాణలో సుమారు 13 లక్షల కోట్ల విలువైన అభివృద్ది పనులు మోదీ ప్రభుత్వం చేపట్టినట్లు బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అత్యధికంగా పదవిలో కొనసాగి రికార్డు సృష్టించిన సందర్భంగా హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో 3 పుస్తకాలను విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న మొహరం ప్రధాన ఊరేగింపునకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహరం ఏర్పాట్లపై మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీతో కలిసి వివిధ శాఖల అధికారులు, మత పెద్దలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, మొహరం కార్యక్రమాలు జరిగే ఆసూర్ ఖానాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు, హైమాస్ట్ లైట్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువస్తాయని వికారాబాద్ జిల్లా

0: జిల్లాకు చెందిన విద్యావేత్త యు రమేష్ కుమార్ అన్నారు. దేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చారిత్రక రికార్డును అధిగమించిన సందర్భంగా రమేష్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: తెలంగాణ రాష్ట్రంలో ఆండూరు నియోజకవర్గంలో రైల్వే లైన్ల విస్తరణ కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం 163 పూర్తిగా బీజాపూర్ హైవేని విస్తరించడం, భూత్పూర్ నుంచి బెంగళూరు హైవే నుంచి ముంబై హైవేకి కనెక్టివిటీ రోడ్ ఏదైతుందో దానికోసం కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి దాన్ని చాలా సీరియస్ గా డెవలప్మెంట్ చేయడం లోపల కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా గొప్పది.
0: నరేంద్ర మోదీ ప్రభుత్వం 12 ఏళ్లుగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని మహబూబ్ నగర్ కు చెందిన చెన్నప్ప యాదవ్ తెలిపారు. ఆకాశవాణికి ఆయన మాట్లాడుతూ,
2: రైతులకు ఎకరాకు 2000 రూపాయల చొప్పున పంటలకు పెట్టుబడి సాయం కింద ఇవ్వడం ఎంతో శుభసూచకము. రైతులకు కావాల్సినటువంటి పనిముట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా సబ్సిడీలో ఇవ్వడం వల్ల రైతులకు ఎంతో కేంద్ర ప్రభుత్వం మేలు చేస్తా ఉంది. రైతులను దృష్టిలో పెట్టుకుని ఎరువుల పైన సబ్సిడీ ఇవ్వడం గానీ, ఎరువులు సకాలంలో అందించడం గానీ చేయడం వల్ల రైతులు ఈ దేశంలో ఈ 12 సంవత్సరాలుగా సుఖ సంతోషాలతో పంటలను పండించుకోవడానికి అవకాశం ఉంది.
0: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అనేక రంగాల్లో మార్పులు కనిపించాయని పెద్దపల్లి జిల్లా మంధనికి చెందిన ఎంబీఏ విద్యార్థిని శ్రీలయ్య అన్నారు. ఆకాశవాణితో ఆమె మాట్లాడుతూ,
3: ఉద్దేశంతో మహిళల రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ఒక ముఖ్యమైన అడుగు అని నేను భావిస్తున్నాను. ఒక ఎంబీఏ విద్యార్థినిగా నాకు అనిపించేది ఏమిటంటే, దేశంలో అభివృద్ధి చెందాలంటే మహిళలు యువత బలంగా ఉండాలి. వారికి మంచి విద్య నైపుణ్యాలు అవకాశాలు అందితే దేశం కూడా వేగంగా ముందుకు వెళ్తుంది.
0: ప్రజల సంక్షేమం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలు చేపట్టి ప్రధానమంత్రి మోదీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆత్మ నిర్భర భారత్ జిల్లా కన్వీనర్ గొడుగు శ్రీధర్ అన్నారు.
4: కామన్ మ్యాన్ దగ్గరికి వరకు పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, ఈ విధంగా

0: వసతి, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య భద్రత, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఆర్థిక చేయూత, ఉజ్వల యోజన ద్వారా మహిళలకు స్వచ్ఛమైన వంట ఇంధనం, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్యం, డిజిటల్ ఇండియా ద్వారా సేవల సరళీకరణ, స్టార్టప్ ఇండియా మరియు మేక్ ఇన్ ఇండియా ద్వారా యువత అవకాశాల కల్పన వంటి పలు కార్యక్రమాలు కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పులు వచ్చాయి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక పరిపాలనపై వనపర్తి జిల్లాకు చెందిన వారణాసి కల్పన తన అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
2: వికాసిత్ భారత్ సాధించాలనే లక్ష్యంతో ఆయన అన్ని రంగాలను డెవలప్ చేస్తున్నాడు. మహిళల అభ్యున్నతి కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. ఉజ్వల స్కీమ్ కానివ్వండి, లఖ్పతి దీదీ అని, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లాంటివి తీసుకురావడం జరిగింది.
1: ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ టీ మండలంలో నిన్న రాత్రి 12.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలితో కూడిన వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. నటుడు దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా మరణం పట్ల ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సిబ్బందిని ఆదేశించారు. భారత వాయుసేన అకాడమీ దుండిగిల్లో 217వ కోర్సు సంయుక్త గ్రాడ్యుయేషన్ పెరేడ్ ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్నారు. ఈ పెరేడ్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై సమీక్షించనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1 గంట దాటి 21 నిమిషాలు కావస్తోంది. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం పంపించవలసిన నంబర్ ఏంటి అంటే 0402324082. ఈ నంబర్కి మొదటగా మీ ఆన్సర్, ఆ తర్వాత మీ పేరు ఊరు టైప్ చేసి పంపిస్తే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి షో టైంని స్టార్ట్ చేసే ముందు మరి ఏంటంటే మరి షో టైంని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం ఏంటి అనంటే, మీరు ఏదైతే పేరు పంపిస్తున్నారో 2, 3, 4, 5 పేర్లు కాకుండా మీ ఒక్కరి పేరు టైప్ చేసి పంపిస్తే

0: ఎస్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324085 0402324085
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: అరే అరే, తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తొందరగా పాడు, కమన్ సింగ్.

నేను ప్రేమిస్తున్నాను సినిమా నుంచి బాలుగారు పాడిన పాట విన్నారు. 128 అండ్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మాండ

నేను ప్రేమిస్తున్నాను సినిమా నుంచి బాలుగారు పాడిన పాట విన్నారు. 128 అండ్ స్టూడియో క్లాక్. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఖైదీ నంబర్ 420 అనే పాత్రలో బ్రహ్మాండ

కాస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి.

0: తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో. ఆయన అడుగు పెడితే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే, ఆయన డైలాగ్ చెబితే చాలు రికార్డులు తెరక రాయాల్సిందే. మరి ఈ మాట ఎవరికి యాక్ట్ గా సెట్ అవుతుంది మీ అందరికీ తెలుసు కదా. మరి ఆ నటుడి గురించి ఒక క్వశ్చన్ అన్నమాట. 1000 రోజులు పైగా థియేటర్స్ లో అలరించిన మన బాలయ్య బాబు సినిమా ఏంటి? మామూలుగా 100 రోజులు ఆడమే చాలా ఎక్కువ కదా సినిమాలు. మరి అలాంటిది 1000 రోజులకి పైగా థియేటర్స్ లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి? గెస్ట్ చేయండి, వాట్సాప్ చేయండి 0402324082, 0402324082.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ ని ఆర్జే స్వాతితో. మరి ఆదిత్య 369 మూవీ నుంచి బాలు గారు, ఆయన అలాగే జానకమ్మ పాడిన పాట విన్నారు. 66 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిచ్చే హీరో ఆయన అలాగే 14 ఏళ్లకే తరంగేట్రం చేసి 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీని తన హిట్స్ తో షేక్ చేస్తున్న హీరో. తెలుగు సినీ చరిత్రలో పౌరాణికం, జానపదం, సాంఘికం ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే నటుడు ఇంకెవరు, నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా మార్నింగ్ నుంచి అయితే చాలా జోష్ గా కొనసాగుతోంది, అన్ని బాలయ్య బాబు పాటలే అడుగుతున్నారు ఇక్కడ కూడా. మరి ఈ రోజు నేను షో టైంలో కూడా బాలకృష్ణకి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అంటే 1000 రోజులకి పైగా థియేటర్లో అలరించిన బాలకృష్ణ సినిమా ఏంటి అని చెప్పేసి మాక్సిమం పంపించేశారు. మరి రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ నేమ్స్ చూద్దాం. పెడన నుంచి అప్పల్ రాజు గారు, అండ్ ఆల్సో రేఖ పద్మావతి ఫ్రమ్ చంచల్గూడ హైదరాబాద్, ద్రోణం రాజు సూర్య ఫ్రమ్ కౌకూరు నుంచి, అండ్ ఆల్సో రైట్ ఆన్సర్ ఫ్రమ్ సంగీత్ కుమార్ యాదవ్ ఫ్రమ్ లంగర్ హౌస్ న్యావనంది నుండి, శ్రీరామ్ నరేందర్, నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, చింతా శ్రీనివాస్ ఫ్రమ్ షాపల్లి, అర్సపల్లి నిజామాబాద్ నుంచి, ఈరేడు సురేష్, అండ్ ఆల్సో గజ్వేల్ నుంచి షేర్ల వెంకటేష్, అండ్ అలాగే సుగుణ అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, నిర్మాణి నుంచి పున్న వెంకటేశం, అండ్ ఆల్సో సాయి మాన్విత ఫ్రమ్ గీతానగర్, సుచిత్ర జనార్దన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే లేదనమాట. ఓకే, నెక్స్ట్ రైట్ ఆన్సర్ సులోచన ఫ్రమ్ కరీంనగర్, పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ నంద్యాల జిల్లా, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు, పంతాడి శ్రీనివాస్ గారు ఫ్రమ్ కోదాడ మోరిపొలం నుంచి, అండ్ అలాగే కోదాడ నుంచి శ్రీనివాసరావు గారు, వైఎస్ఆర్ పొద్దుటూరు నుంచి చిక్కి చక్రపాణి, అండ్ అలాగే చందన, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్, అండ్ అలాగే సుమలత, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ముమ్మెడ, లక్ష్మీనారాయణ బొమ్మిదేని ఫ్రమ్ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, బౌరంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు సంతోష్, అండ్ అలాగే సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాపేట, కాకతీయ పాషా ఫ్రమ్ వరంగల్, ఫిరార్తిగూడ నుంచి శ్రీనివాస్, విరూపాక్ష ఫ్రమ్ రాయగిర్, అండ్ ఆల్సో గరికి ఎవరు అంటే వరంగల్ దయానంద్ కాలనీ నుంచి పుట్ట చంద్రమోహన్, అండ్ అలాగే శోభన. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ బ్రూస్లీ ఫ్రమ్ సూరారం కాలనీ. ఓకే, ఇంతవరకు అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అనంటే, మరి బాలయ్య బాబు సినిమా 1000కి పైగా అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు లెక్కండి, 3 ఏళ్లు థియేటర్లో అలరించిన సినిమా, నందమూరి నటసింహం నటించిన సినిమా, లెజెండ్ సినిమా. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బాలయ్యబాబులో చాలా అంటే చాలా వేరియేషన్స్ చూపించాడు తన సినిమాలు. బాలకృష్ణ తాతమ్మ కళా సినిమా నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు వచ్చిన సినిమాలన్నిట్లో కూడా ప్రతి పాత్రలో జీవించే నటుడు నందమూరి బాలకృష్ణ. మరి ఈరోజు బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా విషు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ ఆకాశవాణి వివిధ భారతి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే స్వాతితో.

బాకర్ ఫ్రమ్ ఉమ్మడి, నాగనాథ్ గుప్తా ఫ్రమ్ నిజామాబాద్, భద్రాద్రి నుంచి సతీష్ గారు, అండ్ అలాగే ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాబాద్, నిజాంపేట్, అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్, అండ్ సావిత్రి ఫ్రమ్ కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆన్సర్ ఏంటి, సింహంలా గర్జించగల మరో జంతువు, మరో పక్షి ఏంటి అని అంటే మగ ఆస్ట్రిచ్, నిప్పుకోడి అంటారు కదా, సో అదనమాట. సో నిప్పుకోడి పక్షి ఉంటుంది కదా, అందులో మగ నిప్పుకోడి అచ్చం సింహంలాగే గర్జిస్తుందట. ఎప్పుడైనా విన్నారా నిప్పుకోడిని? చూసారా? నేను దూరం నుంచి చూశాను కానీ అది అరిచినప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. మేబీ

0: Good afternoon. This is Akashwani. I am Anuja Kumar with the midday news.
1: Bakar from Umeda, Nagnath Gupta from Nizamabad, Bhadradri Nunchi, Satish Garu, and Alage. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళలో పాలెంపోలయ్య ఫ్రమ్ ఆలగడ్డ, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ, గణేష్ వేదవతి ఫ్రమ్ నిజామాబాద్ నిజాంపేట్ అండ్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి సుమలత, దివాకర్ ఫ్రమ్ ఉమ్మెడ రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ ఏంటి అంటే ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ అండ్ సావిత్రి ఫ్రమ్ కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఆన్సర్ ఏంటి, సింహంలా గర్జించగల మరో జంతువు మరో పక్షి ఏంటి అని అంటే మగ ఆస్ట్రిచ్, నిప్పు కోడి అంటారు కదా, సో అదనమాట. సో నిప్పు కోడి పక్షి ఉంటుంది కదా, అందులో మగ నిప్పు కోడి అచ్చం సింహంలాగే గర్జిస్తుందట. ఎప్పుడైనా విన్నారా నిప్పు కోళ్ళు? నేను చూసారా, నేను దూరం నుంచి చూసాను, కానీ అది అరిచినప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. మేబీ
2: ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్ ఇన్ నెక్స్ట్ 3 డేస్ లైక్లీ టు బ్రింగ్ రిలీఫ్ ఫ్రమ్ స్కోచింగ్ హీట్. అండ్ నౌ ది న్యూస్ ఇన్ డీటెయిల్. Prime Minister Narendra Modi has become the longest continuously serving democratically elected Prime Minister of India today. Mr. Modi took the oath of office on 26th of May in 2014. He surpassed the record of Pandit Jawaharlal Nehru, who first took oath as an elected Prime Minister on 13th of May in 1952 and served until 27th of May in 1964. Pandit Nehru's tenure as an elected Prime Minister amounted to 4,398 days. Now, Prime Minister Modi's continuous tenure is 4,399 days, making him the longest-serving elected Prime Minister in India's history. The Union Cabinet today passed a resolution applauding Prime Minister Narendra Modi on becoming the longest-serving elected Prime Minister for consecutive terms. During the meeting of the Union Cabinet in the National Capital today, the members of the Cabinet also gave a standing ovation to Prime Minister Modi. President Draupadi Murmu has congratulated Prime Minister Narendra Modi on serving as the longest continuously elected Prime Minister of the country. In a social media post, the President said that this landmark occasion stands as a testament to the enduring trust and confidence reposed in his leadership by the people of the country. She highlighted that his tenure has been distinguished by far-reaching advancements across governance, economic resilience and social transformation. She said, of the many initiatives undertaken under his leadership, PM Janman and Dharti Aba Janjatiya Gram Utkarsh Abhiyan hold a special place in her heart. The President said, Mr. Modi's inspiring journey continues to instill hope and renewed confidence in India's strong democratic traditions. The Union Cabinet today passes a resolution applauding Prime Minister Narendra Modi on becoming the longest-serving elected Prime Minister for consecutive terms. Briefing media in New Delhi after the Cabinet meeting, Information and Broadcasting Minister Ashwini Vaishnaw said, the resolution discusses this historic milestone of the Prime Minister's continuous service to the nation as an elected Prime Minister and outlines several commitments and resolutions.
3: जो बहुत ही साधारण परिवार से आए और जिन्होंने अपने कार्य से, अपने विचार से और अपने नेतृत्व के साक्षी रूप से जिस तरह से देश को आगे किया, उनको 140 करोड़ देशवासियों ने उन पर विश्वास जताया और एक ऐसा कीर्तिमान बनाया जो कि भारत के लोकतांत्रिक पैमाने पे बहुत बड़ा कीर्तिमान.
0: मिस्टर वैष्णव सेड, प्राइम मिनिस्टर नरेंद्र मोदी हैज टेकन स्ट्रिक्ट एक्शन अगेंस्ट टेररिज्म.
3: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आतंकवाद के विरोध में कठोर कदम उठाए, सीमा पार आतंकवाद के कैंपों पर सर्जिकल स्ट्राइक की, एयर स्ट्राइक की और ऑपरेशन सिंदूर के रूप में पाकिस्तान के उन क्षेत्रों को भी टारगेट किया जो पहले अकल्पनीय थे और पाकिस्तान के साथ दशकों पहले किए गए अन्यायपूर्ण सिंधु जल समझौते को भी निलंबित स्थिति में रखा गया.
0: Mr. Vaishnaw said the Cabinet today approved extension of Ahmedabad Metro Phase 2A with an outlay of 2,169 crore rupees. He said it comprises a 6-kilometer long metro corridor with 5 stations.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 2 గంటలు దాటి 15 నిమిషాలు కావస్తోంది. శక్తిశీలి వింటారు విత్ మీ ఆర్జే స్వాతితో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలని

ఎన్నో సాహసాలు. అయితే సినిమా కాబట్టి అక్కడ హీరో అయినా చేయొచ్చు, అడ్వెంచర్ లేదా హీరోయిన్ అయినా చేయొచ్చు. కానీ నిజ జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా ఇది సినిమాలో జరుగుతోందా? అచ్చం సినిమాను తలపించే ఓ సంఘటన జరిగింది 2022-2023 ఆ ప్రాంతంలో. మరి ఆ టైంలో ఆ సంఘటనలో హీరో ఎవరో తెలుసా? ఆమె పేరే క్యాప్టెన్ మౌనికా ఖన్నా. మరి ఇంతకీ అక్కడ ఏం జరిగింది, క్యాప్టెన్ మౌనికా ఖన్నా చేసిన సాహసం ఏంటి తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఐటూన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. ఇందాక చెప్పాను కదా, అచ్చం సినిమాలో జరిగినట్టుగానే జరిగిన ఓ ఫ్లైట్ యాక్సిడెంట్ అన్నమాట, స్పైస్ జెట్ విమానం. మరి అందులో హీరో ఎవరు అంటే కెప్టెన్ మోనికా ఖన్నా. నిజానికి అంటే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు వాళ్ళు అంటే ఆ ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి ధైర్యం చూపలేక చాలామంది చిక్కుల్లో పడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంకొందరు ఉంటారు, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు అక్కడ ఉన్న వారిని అక్కడి పరిస్థితులను తమ తెలివితేటలతో చాకచక్యంతో కాపాడే ధీరులు ధీర వనితలు ఉన్నారు. అందులో ధీర వనితగా ఉంటారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. 2022 జూన్ 22 అంటే దాదాపుగా ఇప్పుడు 22 అంటే 4 ఏళ్ల క్రితం అన్నమాట, ఇదే నెలలో జూన్ నెలలో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంది. దాదాపు అందులో 185 మంది ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. అప్పుడే ఆవిడ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో తనతో సహా అందరి ప్రయాణికుల్ని సురక్షితంగా భూమి మీదకి చేర్చగలిగింది ఆవిడే కెప్టెన్ మోనికా ఖన్నా. ఆవిడ ధైర్యానికి సమయస్ఫూర్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి ఆవిడ గురించి మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో శక్తిశీలి. సమయం 2 గంటలు దాటి 35 నిమిషాలకు అవస్తోంది. మనం మాట్లాడుకుంటున్నాం పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా గారి గురించి. అయితే పాట్నా నుంచి ఢిల్లీకి స్పైస్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ SG-723 అనే విమానం స్టార్ట్ అయింది. పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానానికి అప్పుడు పైలట్ గా తన డ్యూటీలో ఉన్నారన్నమాట. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్ ఎయిర్

SG-723 అనే విమానం స్టార్ట్ అయింది. పైలట్ ఇన్ కమాండ్ కెప్టెన్ మోనికా కన్నా ఈ విమానానికి అప్పుడు పైలట్గా తన డ్యూటీలో ఉన్నారన్నమాట. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్ ఎయిర్

ఇప్పుడు విందాం. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఈ చిత్రం కోసం పెండ్యాల సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాపు భూమేశ్వర్ భూలక్ష్మి పారిపల్లి శ్రీశాంక్ జాగ అద్వైత్ బండి శివాజీ చంద్రకళ జుగ నర్సయ్య శ్రీహర్షిణి బాస నరేందర్ సరోజిని బండి కిషోర్ హరిప్రియ మరి వీరందరి కోరికపై ఈ పాట

దొరబాబు ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రద్ధలు. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ మూర్తడ మండలం తిమ్మాపూర్ గ్రామం నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ మరి వీరందరూ. దొరబాబు ఈ చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రద్ధలు. నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ మూర్తడ మండలం తిమ్మాపూర్ గ్రామం నుండి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ మరి వీరందరూ.

గొరక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తులు నేర్చరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు మరియు పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరిధాకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. అదే రోజు అంటే శనివారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో కడుపులో ఛాతిలో మంటగా ఉండడం, ఆజీతి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిలు రావడం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందజేస్తారు. మరి కార్యక్రమం

కడుపులో ఛాతిలో మంటగా ఉండడం, ఆజీర్తి, మలబద్ధకం వేధించడం, తరచుగా వాంతులు, వెక్కిలు రావడం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు హెపటాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందజేస్తారు. మరి కార్

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: అసలైన నోట్తో

ಮಂಜುವಿನ ಈ ಪಾಠತೋ ಈ ಜಾನಪದ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮಾಪ್ತಂ. ತಿರುಗಿ ರಾತ್ರಿ 8:30 జానపద సంగీత కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం సినీ రంజన కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి ముందుగా నేను మనిషిని ఈ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

కార్యక్రమంలో చివరిగా నిజం ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో రవివర్మ బృందంతో కలిసి ఆలపించిన ఈ పాట

0: మీరింటున్న ఈ పాటతో ఈ సినీరంజన్ కార్యక్రమం సొంతం తిరిగి 6:35 మరికొన్ని పాటలు సినీరంజన్ కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:00 వస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం, 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు, 6 హైదరాబాద్ కేంద్రం నుండి 6:20 సంస్కృతంలో వార్త ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
1: आकाशवाणी समाचार के साथ मैं प्रियंका अरोड़ा.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు.

0: కృతజ్ఞ రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు రాష్టీయ శ్రీరామసేన ఆధ్వర్యంలో నల్గొండలో ఘనంగా నిర్వహించారు. అలాంటి మహనీయులను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని రాష్టీయ శ్రీరామసేన అధ్యక్షులు జిల్లల గోవర్ధన్ కోరారు.
1: ఈ భారత ప్రజానీకాన్ని యావత్ సమాజాన్ని ఏకతాటిపై నడిపించడానికి భారతదేశం ఉన్న మాతృభూమి భారతీయులందరినీ సహోదరులు అనే భారత ప్రతిజ్ఞని రచించి మనకు అందించినటువంటి ముఖ్యమైన వ్యక్తి. వారు 1964 సంవత్సరంలో ప్రతిజ్ఞను రచించి ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాంగ్లా గారి అందించడంతో 1965 జనవరి 26 ప్రతిజ్ఞని అధికారికంగా భారత పాఠ్యాంశాలలో రూపొందించడం జరిగింది.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కృషి చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు ముకుల రాజశేఖర్ ఆకాశవాణికి తెలిపారు. ప్రధానమంత్రి ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నేమ్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భద్రాద్రి జిల్లాలో ఇప్పటి వరకు అనేక మొక్కలు నాటినట్లు చెప్పారు.
2: దేశ అభివృద్ధిని గురించి ఎంతో విశేష కృషి చేశారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణ గురించి కూడా వారు ఎంతో కృషి చేసి వారి మదిలో నుంచి వచ్చినటువంటి ఏక్ పేడ్ మాకే అనే కార్యక్రమం ద్వారా దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు కోట్లాది మొక్కలను నాటారు. ఆ యొక్క కార్యక్రమాన్ని మేము కూడా ప్రజల్లో తీసుకుపోవడానికి ఎంతో కృషి చేస్తున్నామని తెలియజేయటకు నేను సంతోషిస్తున్నానండి.
0: పోలీస్ శాఖ చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంతో ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెరిగిందని రాజన్న జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ వరకు రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ కోరారు. మహబూబాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో గంజాయి నివారణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు వ్యవసాయ శాఖ సూచనల మేరకు సాగు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఐపీఎస్ అభిలాష్ బిస్ట్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా దేశముఖి గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన గ్రామసభలో ఆమె ఈరోజు పాల్గొని మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని రామచంద్రపురంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభకి ఆయన హాజరయ్యారు. వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మత్తు పనులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల సువర్ణ పాలన దేశ ప్రగతికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. आदौ मुख्य वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन अद्य प्रधानमन्त्रिणं नरेन्द्र मोदिनं दीर्घकालं यावत् निर्वाचित प्रधानमन्त्रित्वेन प्रशंसयन् नैके प्रस्तावाः स्वीकृताः. वस्त्राणां कृते PLI योजनायाः तृतीय प्रक्रमस्यान्तर्गतं 96 समवाय विशेषाः सर्वकारेण अनुमोदिताः. प्रायः 13,000 कोटि रूप्यकाणां निवेशः प्रतिबद्धः. रक्षामन्त्रालयेन नौसेनायाः कृते 20 उन्नत जैमर इत्येतेषां क्रयणार्थं प्रायः 500 कोटि रूप्यकाणां अनुबन्धः स्वीकृतः. अफगानिस्तानदेशे पाकिस्तानस्य वायु आक्रमणेन 11 बालकैः सह न्यूनातिन्यूनं 13 जनाः मृताः. अपि च ऑस्ट्रेलिया ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी नगरे महिला एकल क्रीडायाः द्वितीये चक्रे प्रविष्टम्. अथ वार्ताः विस्तरेण. प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य भारतस्य लोकतान्त्रिकरूपेण निरन्तरतया सेवायमानः दीर्घतमः प्रधानमन्त्री अवदत्. श्रीमोदी

0: और अपने नेतृत्व के साक्षी रूप से जिस तरह से देश को आगे किया, उनको 140 करोड़ देशवासियों ने उन पर विश्वास जताया और एक ऐसा कीर्तिमान बनाया जो कि भारत के लोकतांत्रिक पैमाने पे एक बहुत बड़ा कीर्तिमान।
1: श्री वैष्णव अवदत् यत् प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना भयोत्पादनस्य विरुद्धं कठोर कार्याचरणमपि स्वीकृतम्।
0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने आतंकवाद के विरोध में कठोर कदम उठाए, सीमा पार आतंकवाद के कैंपों पर सर्जिकल स्ट्राइक की, एयर स्ट्राइक की और ऑपरेशन सिंदूर के रूप में पाकिस्तान के उन क्षेत्रों को भी टारगेट किया जो पहले अकल्पनीय थे, और पाकिस्तान के साथ दशकों पहले किए गए अन्यायपूर्ण सिंधु जल समझौते को भी निलंबित स्थिति में रखा गया।
1: श्री वैष्णव अवदत् यत् अद्य मन्त्रिमण्डलेन अहमदाबाद मेट्रो फेज 2A इत्यस्य विस्ताराय 179,200,000 कोटिरूप्यकाणां व्ययः स्वीकृतः। सः अवदत् यत् अस्मिन् 6 किलोमीटर सुदीर्घः मेट्रो मार्गः 5 स्थानकैः युक्तः अस्ति। मन्त्री अवदत् यत् द्वितीय क चरणस्य कार्यान्वयनेन अहमदाबाद गांधीनगरयोः मध्ये 70-70 किलोमीटर मितं यावत् सक्रियं मेट्रो रेल जालं भविष्यति।
0: आज कैबिनेट में 3 फैसले लिए गए, एक फैसला अहमदाबाद में मेट्रो के विस्तार का है और 2 फैसले अमरावती जो कि आंध्र प्रदेश का नया कैपिटल निर्मित हो रहा है, बन रहा है, डेवलप हो रहा है, उसके 2 फैसले लिए गए। अहमदाबाद मेट्रो का फेज 2A कोटेश्वर रोड से एयरपोर्ट का कॉरिडोर आज अप्रूव हुआ है कैबिनेट में।
1: केन्द्रीय पेट्रोलियम तथा प्राकृतिक ईंधन मंत्री हरदीप सिंह पुरी वर्यः अद्य अवदत् यत् देशे संकुचित प्राकृतिक ईंधनस्य CNG इत्यस्य अभावः नास्ति। सः अवदत् यत् सर्वकारः गृहेषु पाइप्ड नेचुरल गैस PNG इत्यस्य आपूर्तिं विस्तारयितुं तथा च LPG संपर्कान् PNG संपर्करूपेण परिवर्तयितुं प्रयत्नाः प्रचलन्ति।
2: ग्लोबल सिचुएशन का फायदा उठा के कुछ लोगों ने आर्टिफिशियल शॉर्टेजेस करने की कोशिश की है, तो एकदम हमने उस पर क्रैकडाउन कर दिया। कोई कमी नहीं है, ना CNG की कमी है, ना पाइप गैस जो लोगों के घरों में जा रहे हैं, इनफैक्ट LPG के हम कन्वर्ट कर रहे हैं इनटू PNG कनेक्शन।
1: अफगानिस्तान देशस्य कुनार खोस्त पक्तिका इत्येतेषु प्रान्तेषु पाकिस्तानी सैन्य वायु आक्रमणे न्यूनातिन्यूनं 13 जनाः मृताः, तेषु 11 बालकाः आसन्। एकस्मिन् वक्तव्ये तालिबान पक्षस्य प्रवक्ता जबीहुल्ला मुजाहिद इत्यनेन आक्रमणस्य निन्दां कृत्वा नागरिक गृहाणि लक्ष्यीकृत्य आक्रमणं ह्यः रात्रौ अभवत् इति उक्तम्। सः अवदत् यत् पाकिस्तानस्य सेना पुनः एकदा अफगानिस्तान देशस्य वायुक्षेत्रस्य उल्लङ्घनं कृतम्, अपि च तत् मानवीय अपराधम् उक्तम्। पाकिस्तान अफगानिस्तान देशयोः मध्ये गत कतिपयेषु मासेषु वर्धमान द्वन्द्वस्य मध्ये एषा नवीनतमा घटना अभवत्, यत्र पुनः पुनः गुलिकाप्रहारे नागरिकाणां मृत्योः चिन्ता वर्धमाना अस्ति। अन्त्यक्रीडावार्तायां ऑस्ट्रेलियन ओपन बैडमिंटन क्रीडायां भारतस्य पीवी सिंधु तन्वी शर्मा इत्येतयोः युगलं सिडनी नगरे महिला एकल क्रीडायाः द्वितीये चक्रे प्रविष्टम् इति वार्ताः।
3: आकाशवाणी निजामाबाद केंद्रम एपरिंधम ఒక ప్రబోధగీతం కానీ ప్రబోధగీతం వినబోయే ముందుగా కొన్ని
4: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
3: ఇప్పుడు విందాం ఒక ప్రబోధ గీతం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతటితో ఈ ప్రభుదిగిత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు విందాం సినీ డింజర్ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. మరి కార్యక్రమమే ముందుగా నిన్నే పెళ్ళాడత ఈ చిత్రం కోసం సందీప్ చౌత సంగీతాన్ని అందించగా సౌమ్య ఆలపించిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

450 లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుచు పురుగు ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్యదశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది. లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన 3వ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్నజీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతం పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు చేనులోనే ఎండిన తర్వాత పంటను గుళ్ళుగా పెట్టి 10 రోజులకు నూర్పిడి చేసినట్లయితే గింజలోని తేమ చాలా వరకు తగ్గి నూర్పిడి సులువుగా జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని, ముఖ్యంగా బ్రూ చిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామితాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడి జాతి కరువు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పిఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజరాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటి పారుదల క్రింద పండిస్తారు. కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా అనగా 30 నుండి 40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300 నుండి 450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదలు వరకు కోసి కుప్పగా వేసుకొని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము ధూళి తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు
మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు. ఈ

0: కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.
1: మీరు ఇంతవరకు చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు ఏ విధంగా చేపట్టాలో సూచనలు విన్నారు. రేపటి కార్యక్రమంలో జూన్ మాసంలో సోయాచిక్

0: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో మేలుజాతి పశువుల ఉత్పత్తితో పశుగణాభివృద్ధి ఏ విధంగా సాధించవచ్చో పశు వైద్య సహాయ శస్త్రచికిత్సా నిపుణులు డాక్టర్ జి కిరణ్ కుమార్ గారితో పరిచయం ఉంటారు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు వినండి ప్రసార వివరాలు. వినముందుగా ఈ ప్రకటన.

0: 1800-420-2233.
1: ఇప్పుడు విందాం ప్రసార వివరాల్లో. ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఉదయం 5:52 వందే మాతరంతో మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కింద నుండి ప్రసారం అవుతాయి. ఇక అనంతరం 6:10 భక్తి రంజన వినవచ్చు. 6:40 టీకే చూడమణి గారు డాక్ సుక్తి సుధ వినిపిస్తారు. ఇక 6:45 ఎప్పటిలాగే తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. 6:50 సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి. ఇక ఉదయం 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగా 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు ఎమర్జెన్సీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారి సూచనలు వినవచ్చు. ఇక 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సీనియర్ ఇంజనీ ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00-10:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కూరే తెలుగు సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 10:00 వేదభారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఉదయం 8 గంటలకు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారి వేదాంత్ హాస్పిటల్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారం.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు ప్రపంచ నేతలు, కేంద్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. గుర్తింపు పొందిన హోమియోపతి వైద్యులపై ప్రకటనలు చేసేటప్పుడు మీడియా సంస్థలు, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జాతీయ హోమియోపతి కమిషన్ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శాశ్వత కార్యాలయ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. వార్తల్లోని వివరాలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్, హెచ్డి కుమారస్వామి సహా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల అగ్రనేతలందరూ హాజరయ్యారు. వీరితో పాటు ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు చెందిన 22 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ అభివృద్ది కార్యక్రమాలు, మౌలిక వసతుల ప్రాజెక్టుల సమీక్షతో పాటు 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే విజన్పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. అత్యధిక కాలం పనిచేసిన, ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రిమండలి ఈరోజు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, దేశానికి ప్రధానమంత్రిగా పీఎం మోదీ అందిస్తున్న నిరంతర సేవలకు గాను ఈ చారిత్రాత్మక మైలురాయిని తీర్మానంలో ప్రశంసించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను కూడా చర్చించినట్లు తెలిపారు.
2: आज श्री नरेंद्र मोदी जी निर्वाचित प्रधानमंत्री के रूप में सर्वाधिक अवधि तक निरंतर देश की सेवा करने वाले प्रधानमंत्री बन गए हैं. उन्होंने निर्वाचित पीएम के तौर पर 4,399 दिन की निरंतर सेवा का कीर्तिमान स्थापित किया है, जो स्वतंत्र भारत के इतिहास में पहली बार हुआ है. इससे पूर्व श्री जवाहरलाल जी नेहरू ने 1952 से लेकर 1964 तक निरंतर 4,398 दिन तक इस पद को सुशोभित किया था. मुख्य बात यह है, यह अवसर

0: भारत की लोकतांत्रिक चेतना जन विश्वास और जन भागीदारी की शक्ति का प्रतीक है।
1: ఈ సమావేశంలో 2169 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2A విస్తరణకు కేబినెట్ ఈరోజు ఆమోదం తెలిపినట్లు అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 5 స్టేషన్స్తో కూడిన 6 కిలోమీటర్ల పొడవైన మెట్రో కారిడార్ ఇందులో ఉందన్నారు. ఫేజ్ 2A అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ గాంధీనగర్ మధ్య 77 కిలోమీటర్లకు పైగా మెట్రో రైల్ నెట్వర్క్ క్రియాశీలకంగా మారుతుందని మంత్రి తెలిపారు.
0: आज कैबिनेट में तीन फैसले लिए गए।
2: Two decisions were taken in today's cabinet meeting. One decision concerns the expansion of the Ahmedabad metro, while other two relate to Amravati, the new capital city being developed in Andhra Pradesh. The cabinet approved the Ahmedabad metro phase 2A corridor from Koteshwar Road to the airport in Amravati. Several central government offices will be brought together in a single complex. Two projects have been approved for this purpose: a residential complex and an office complex.
0: तो residential complex है और office complex.
1: ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, కేంద్ర ప్రభుత్వ నివాస సముదాయాల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీకి ప్రపంచ నేతలు అభినందనలు తెలిపారు. శ్రీలంక అధ్యకుడు అనుర కుమార దిశానాయకే, పాపోవా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే, ట్రినిడాడ్ అండ్

అభివృద్ది చెందుతున్న దేశాల కోసం చేసిన కృషిని, ఆర్థికంగా శక్తివంతమైన భారతదేశం కోసం ఆయనకున్న విజన్ను కొనియాడారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగుతున్న నరేంద్ర మోదీకి పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఈ 12 ఏళ్ల కాలం భారతదేశ ఆత్మగౌరవాన్ని పునరుద్దరించారని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ హయాంలో దేశ సరిహద్దులు సురక్షితంగా మారాయని, కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 రద్దు చేయబడిందని, రామాలయం నిర్మించబడిందని, నక్సలిజం నిర్మూలించబడిందని, ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వబడిందని తెలిపారు. నరేంద్ర మోదీ నాయకత్వం, విజన్ జాతీయ అభివృద్ది పట్ల భారత ప్రజలు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ది పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని

చూపించిన అచంచలమైన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని డాక్టర్ జైశంకర్ పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లలో ప్రధాని మోదీ నాయకత్వం భారతదేశ వృద్ది పథాన్ని మార్చేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు చేపట్టిందని

0: నిర్మూలనకు సూచనలు వినవచ్చు. మరి ముందుగా వ్యవసాయంలో భూసారం పెంచుకోవడానికి ఏం చేయాలో పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ఉమారెడ్డి గారు తెలియజేసే సూచనలు విందాం.
1: రైతు సోదరులకి నమస్కారం. ఈ రసాయనక ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, విచ్చలవిడిగా వాడడం చేత ఇటు పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరగడమే కాకుండా మనుషుల ఆరోగ్యం, నేల ఆరోగ్యం చెడిపోవడం, మరి వాతావరణం బాగా కాలుష్యం అవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుత పరిస్థితుల లోపల అంటే ఈ చెడిపోతున్నటువంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు జరుగుతున్న పెట్టుబడులను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు స్థాయి లోపల అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేయడం, తద్వారా రైతులకు దీని పట్ల అవగాహన కల్పించి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద మొత్తం లోపల ప్రచారంలో తీసుకురావడం జరుగుతూ ఉంది. అయితే ఈ సేంద్రియ వ్యవసాయం అనేది రైతులకి కొత్త ఏమి కాదు. ఇది ఏండ్ల తరబడి రైతులు ఆచరిస్తున్నటువంటి పద్ధతి అయినప్పటికీ ప్రస్తుతం మారినటువంటి వ్యవసాయ పరిస్థితులను గనక అర్థం చేసుకున్నట్లయితే ఒకప్పటిలాగా కాకుండా ప్రస్తుతానికి ఉన్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకుని సేంద్రియ వ్యవసాయాన్ని మరింత సులభంగా, మరింత ఎఫెక్టివ్ గా కూడా చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈ సేంద్రియ పద్ధతి లోపల ముఖ్యంగా మొక్కకు కావలసినటువంటి పోషకాలను గనక మనం సేంద్రియ పదార్థాల ద్వారా సరఫరా చేయడం కొరకు ఆలోచించినట్లయితే మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను గనక గమనిస్తే మొదటగా పశువుల ఎరువు కానివ్వండి, కోళ్ల ఎరువు కానివ్వండి, గొర్రెల ఎరువు కానివ్వండి, వానపాముల ఎరువు కానివ్వండి, లేదా పచ్చి రొట్టె ఎరువులు, ఇలాంటి వాటిని ఉపయోగించి మొక్కకు కావాల్సిన పోషకాలను మనం అందుబాటులో ఉంచవచ్చు మనం. అయితే ప్రస్తుతం వ్యవసాయ రంగంలో వివిధ పంటల లోపల మనం వాడుతున్నటువంటి రకాలను గనక గమనించినట్లయితే చాలా ఎక్కువ మొత్తం లోపల దిగుబడి ఇచ్చేటువంటి రకాలను మనం వాడుతూ ఉన్నాం. ఒక 30-40 సంవత్సరాల కింద ఉన్నటువంటి దిగుబడులతో పోల్చుకున్నట్లయితే ఈనాడు రైతులు పొందుతున్న దిగుబడులు 3-4 రెట్లు అధికం. అంటే ఏదైనా ఒక పంటలో ఒక రకం అధిక దిగుబడి ఇస్తుంది అంటే దాని అర్థం అధిక మొత్తం లోపల పోషకాలను నేల నుంచి తీసుకుంటుంది అని అర్థం. అయితే ఈ సేంద్రియ పదార్థాల ద్వారా ఇంత పెద్ద మొత్తం లోపల మనం పోషకాలను అందించడం అనేది ఒక సవాలు లాగా ఉంది మనకు. ఉదాహరణకి అదే మనం రసాయనిక ఎరువుల ద్వారా వేసినట్లయితే ఒక బస్తా యూరియాను గనక వేసినట్లయితే అంటే 50 కిలోల యూరియాను గనక వేసినట్లయితే 23 కిలోల నత్రజని వస్తుంది. అంటే ఒక ఎకరా పొలంలో జనరల్ గా 2 బస్తాల యూరియా వేస్తాం మనం, అంటే 100 కిలోలు, అంటే 46 కిలోల నత్రజని మనం సరఫరా చేస్తున్నాం. ఈ 46 కిలోల నత్రజనిని సేంద్రియ పదార్థాల ద్వారా అందించాలంటే చాలా పెద్ద మొత్తం లోపల అంటే సేంద్రియ పదార్థాన్ని గనక మనం అనాలిసిస్ చేసినట్లయితే దేంట్లోనైనా కూడా చాలా వరకు 0.01, 0.02, మాక్సిమం 0.5% అంటే చాలా తక్కువ మొత్తం లోపల పోషకాలు ఉంటాయి. అంటే ఇంత తక్కువ మొత్తంలో పోషకాలున్న వనరులను ఉపయోగించి చాలా ఎక్కువ మొత్తం లోపల పోషకాలను మనం మొక్కలకు అందించాలి. అప్పుడే మనకు అనుకున్నటువంటి దిగుబడి రావడం సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పద్ధతులను అర్థం చేసుకుని రైతు సోదరులు ఎరువులను అందించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల ఈ పశువులు గాని, కోళ్లు గాని, గొర్రెలు గాని ఇలాంటి తగ్గిపోయినాయి బాగా. అంటే ఈ కూలీల కొరత వల్ల, లేకపోతే రైతులకు ఉండేటువంటి వివిధ పరిస్థితుల వల్ల ఈ లైవ్ స్టాక్ పాపులేషన్ లేకుండా పోయింది. కాబట్టి రైతులు వీటిని అందించలేకపోతున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఇటు చెరువు మట్టి కానివ్వండి, లేకపోతే పచ్చి రొట్టె ఎరువులు కానివ్వండి, లేకపోతే అంతర పంటల సాగు విధానం కానివ్వండి, లేకపోతే మరీ ముఖ్యంగా వివిధ పంటలకు సంబంధించినటువంటి అవశేషాలను తగలబెట్టకుండా వాటిని తిరిగి నేల లోపల కన్నెదిరినటువంటి పద్ధతులను కానివ్వండి రైతులు గనక అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం రసాయనిక ఎరువుల ద్వారా ఏవైతే అందిస్తున్నామో అలాంటి పోషకాలను సేంద్రియ పద్ధతుల ద్వారా కూడా అందించవచ్చు మనం. కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఎంత మొత్తంలో పోషకాలు ఉన్నాయి అనేది తెలుసుకునుడు అవసరం మనకి. అంటే మనం పండిస్తున్న దిగుబడులు ఎట్లా ఉన్నాయి, వాటికి ఏ మోతాదు లోపల పోషకాలు అవసరం ఉన్నాయి, మనం సరఫరా

నేల లోపల కన్యదున్నటువంటి పద్ధతులను కానివ్వండి, రైతులు గనక అర్థం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా విడిగా వాడడం చేత ఇటు పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరగడమే కాకుండా మనుషుల ఆరోగ్యం, నేల ఆరోగ్యం చెడిపోవడం, మరియు వాతావరణం బాగా కాలుష్యం అవడం కూడా

పంటలకి మామూలుగా పెసర లాంటి పంటలను ఈ పంట కంట సాగు కంట ముందు కనుక సాగు చేసినట్లయితే ఒకవేళ వర్షాలు పడితేనేమో అది పెసర వస్తుంది, వర్షాలు పడకపోతే దాన్ని తిరిగి నీళ్ళలో కలిద్దునట్లయితే ఎరువులను చాలా మేరకు తగ్గించవచ్చు. మనం దాదాపుగా ఒక 2 బస్తాల యూరియా యాసిడ్ దగ్గర మనం పెసర వేసి దాన్ని తిరిగి నీళ్ళలో కలిద్దునితే 75% మేరకు సేంద్రియ పద్ధతుల్లో అందిపోతుంది. ఇట్లా 2-3 సంవత్సరాలు చేసాం అనుకోండి, అసలు ఇంకా మనకు నేల లోపల కర్బనం యొక్క శాతం బాగా పెరిగిపోయి సేంద్రియ కర్బనం శాతం పెరిగింది అంటే దాని అర్థం ఏంటంటే సేంద్రియపు సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది. సూక్ష్మజీవులు పెరిగినాయంటే నేల లోపల ఉండేటువంటి అనేక పంట అవశేషాలను కానీ చెత్త చెదారం నుంచి అవన్నీ డికంపోజ్ చేస్తాయి, వాటిని డికంపోజ్ చేసి మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి అవి. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా నేల లోపల సేంద్రియ కర్బనము గణనీయంగా పెరిగే మార్గాన్ని మనం అన్వేషించాలి. అట్లా చేసినప్పుడు సూక్ష్మజీవుల సంఖ్య బాగా పెరుగుతుంది, తద్వారా పోషకాల యొక్క లభ్యత బాగా పెరిగిపోతూ ఉంటుంది రైతు సోదరులకి. కాబట్టి రైతు సోదరులు ప్రధానంగా ఇటు నేల లోపల సేంద్రియ కర్బనం పెరిగేటువంటి పద్ధతి ఆచరించడు. పిచికారికి వచ్చేసట్లయితే వివిధ పురుగులను గుడ్డు దశలో కానివ్వండి సంఖ్యను తగ్గించేటువంటి పద్ధతులు కానీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా రైతు సోదరులకు ఏంటంటే కొంచెం ఆశాజనకంగా ఉండాలంటే ఇంతకుముందు అన్న పప్పు జాతి పంటలతో పాటు ముఖ్యంగా మార్కెట్ లో వినియోగదారులు ఎక్కువ కోరుకున్నటువంటి కూరగాయల గనక ఈ సేంద్రియ పద్ధతులు ఆచరించినట్లయితే రేటు కూడా బాగా వస్తుంది రైతు సోదరులకి. కొంత ఈల్డ్ తగ్గినప్పటికీ దిగుబడులు తగ్గినప్పటికీ కొంచెం రేట్ ఎక్కువ రావడం చేత వాళ్ళకు జరిగినటువంటి నష్టానికి మనకు మంచి జరుగుతుంది. ప్రస్తుతానికైతే చాలా ప్రాంతాల లోపల ఈ తేనె కానివ్వండి లేకపోతే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు కానివ్వండి అంటే వాటికి పెద్దగా ఏం అవసరం ఉండదు, పోషకాలు రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు కానీ అవి సాగు చేసి రైతులకు అందిస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే రైతుల పట్ల ఒక మంచి నమ్మకం వస్తుంది వినియోగదారులకి. దాని తర్వాత

తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే దేశమంతా విస్తరించింది. మన రాష్ట్రంలో ప్రవేశించి తర్వాత కొద్ది సంవత్సరాల్లో పంట పొలాల్లోనూ, బంజరు భూముల్లోనూ, జనావాసాల్లోనూ విస్తరించింది. పార్థినియం ఒక ఏకవార్షిక మొక్క. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది 4 వారాల్లో పుష్పించే దశకు చేరుకుంటుంది. దీని పుష్పాలు తెల్లగా ఉంటాయి. ఒక్కొక్క పార్థినియం మొక్క దాదాపుగా 10,000 నుండి 50,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది నల్లరేగడి భూముల్లో అధికంగా పెరుగుతుంది. అధిక విత్తనోత్పత్తి, సమర్థవంతమైన విత్తన వ్యాప్తి, ఇతర మొక్కలపైన రసాయనాల ప్రభావం, పశువులు తినలేకపోవటం, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే అంతర్గత వ్యవస్థ, ఇలాంటి కారణాలు పార్థినియం మొక్క ఇంతగా విస్తరించడానికి దోహదపడుతున్నాయి. పార్థినియం మొక్క మనుషులకు, జంతువులకు, ఇంకా మొక్కలకు ఎంతో హాని కలుగజేస్తుంది. పంట పొలాల్లో 40% దిగుబడిని, పశుగ్రాస పంటల్లో 90% దిగుబడిని తగ్గిస్తుంది. ఈ మొక్క వేర్ల నుండి స్రవించబడే కొన్ని రకాల రసాయనాలు పైరు మొక్కలను పెరగనీయకుండా దిగుబడిని తగ్గిస్తాయి. పార్థినియం ఉత్పత్తి చేసే పుప్పొడి టమోటా, వంగ, మిరప, ఇంకా మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటిలో ఫలోత్పత్తి నిరోధించబడుతుంది. పార్థినియం కొన్ని రకాల వైరస్లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కల్లో వివిధ రకాల వ్యాధుల వ్యాప్తి చెందటానికి కారణమవుతుంది. పార్థినియం వల్ల మనుషులకు డర్మటైటిస్, ఎగ్జిమా, హై ఫీవర్, ఉబ్బసం, ఇంకా బ్రాంకైటిస్ లాంటి వ్యాధులొస్తున్నాయి. ఇది పశువుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. పశువుల్లో వెంట్రుకలు రాలిపోవటం, హైపర్ టెన్షన్కు గురి కావడం జరుగుతుంది. మరి రసాయనిక జీవ నియంత్రణ మరియు యాజమాన్య పద్ధతులన్నింటినీ సమన్వయపరిచి ఉపయోగించడం ద్వారా పార్థినియాన్ని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. రైతులు సాధారణంగా పార్థినియాన్ని చేత్తో పీకి వేయడం చేస్తూ ఉంటారు. కానీ చాలా ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నప్పుడు ఈ పద్ధతి సాధ్యం కాదు. పార్థినియాన్ని పూతకు రాకముందే పీకివేసి తగులబెట్టి

0: యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
2: నమస్కారం అండి.
1: యువతకు నైపుణ్యాలు ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయ్యూం గారు, మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
2: అందరికీ నమస్కారం అండి. పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్ కి ఇప్పటికీ పీఎం ఇంటర్న్షిప్ లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతి యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్, వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటున్నారు. ఇంకోటి చూసుకుంటే దీని ముందు ఈ పీఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్లు, ఇప్పుడు దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పీఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడ వెళ్ళినప్పుడు ఇబ్బందులు గురి కాకుండా 1 టైం సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్ గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు అక్కడ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకుని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్ లో ఉంది. ఫేజ్ 3 కి, ఫేజ్ 1 కి, ఫేజ్ 2 కి, ఫేజ్ 2 కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా

0: జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలిచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ ఖయ్యం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్ తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయ్యం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయ్యం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.

రాత్రి 8:03 బరువు బాధ్యత నాటిక ప్రసారమవుతుంది. రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:10 12 ఏళ్ల NDA ప్రభుత్వ పాలనలోని వివిధ అంశాలు ప్రవేశ

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. నిజామాబాద్ జిల్లా జగన్పల్లి మండలం పడకల గ్రామం నుంచి అనుష లత సుదీప్త అనన్య ప్రమీల పద్మ కోటేశ్వర్ గంగాధర్ చంద్రకాంత్ మరి వీరందరూ కోరుతున్న ఈ పాట మా ఇంటి ఆడపడుచు. ఈ చిత్రం కోసం వందమాతరం శ్రీనివాస్ బృందం ఆలపించిన ఈ పాట

పిచ్చి కార్యక్రమంలో తరువాతి పాట అబ్బాయి గారు అమ్మాయి గారు ఈ చిత్రం కోసం ఎస్వి వాసుబోన్యం పి సుజనతో కలిసి ఆలపించిన ఈ యుగల గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర మరి వీరందరి కోరికపై ఈ పాట

సత్యం సంగీతాన్ని సమకూర్చారు. మరి ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేట నుండి అడ్డగట్ల అడ్డగట్ల రమేష్, వర్షిణి, ప్రియాంక, మహాశ్రీవేద, శ్రీశాంతభాయ్, రవి, మానస, సమృద్, గోదావరి, పూజిత, నవా, డాక్టర్ భాగ్యవీర్, నాగమణి, చిలివేరి, భూదేవి, మరి వీరందరి కొరకపై ఈ పాట.

మీరు విన్న ఈ పట్టుతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30 దాటింది. ఇప్పుడు వినండి కొన్ని జానపద సంగీత గేయాలు జానపద సంగీత కార్యక్రమంలో. మరి ముందుగా ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలు దాటింది. ఇప్పుడు విందాం అల్నాటి మేటి గీతాలు మధుర గీతాల కార్యక్రమంలో పాత తెలుగు సినిమా పాటలు. మరి కార్యక్రమానికి ముందుగా 1975లో విడుదలైన ముత్యాల ముక్కు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ మధుర గీతంతో ప్రారంభిద్దాం.

పాట 1981లో విడుదలైన ముద్దమందారం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన యుగుల గీతం అది. కార్యక్రమం ఇప్పుడు వినండి. 1956లో విడుదలైన ముద్దు బిడ్డ ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ మధుర గీతం.

పాడిన పాట 1960 విడుదలైన నా ఇంటి దేవత ఈ చిత్రం కోసం ఘంటసాల ఆరంభించిన మధుర గీతం అది. శ్రోతలు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అలాంటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1960 విడుదలైన నమ్మిన పంటు ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాలతో కలిసి ఆలపించిన ఈ యుగల గీతం.

0: విన్న పాట ముత్యమంత ముద్దు. ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానక్ అల్లపించిన ఈ పాటకు అంశలేఖ సంగీతాన్ని అందించారు. కార్యక్రమంలో ఇప్పుడు నుండి 1968 విడుదలైన నేనంటే నేనే ఈ చిత్రం కోసం ఎస్పి కోదండపాణి సంగీతానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ గీతం.
1: ఓ చిన్నదానా, ఓ చిన్నదాన, నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే. ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే. ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఆ

నడిపేస్తా, కారులోన ఎక్కిస్తా, జోరు జోరుగా నడిపేస్తా, చంపా చంపా రాసుకుంటూ జలసాగా గడిపేస్తా.

మాట్లాడు, నిజం చెప్పవలనంటే

పాట. 1976లో విడుదలైన నేరం నాది కాదు ఆకలిది ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన మధుర గీతం అది. శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో ఎప్పుడు వినండి. నీతి నిజాయితీ ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన ఈ గీతం

1900 62లో విడుదలైన మూగ మనసులు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గానమది. మధురగీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1972లో విడుదలైన మానవుడు దానవుడు ఈ చిత్రం కోసం అశ్వత్థమ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఈ మధురగీతం.

విన్నపాట 1977 విడుదలైన మల్లెపువ్వు ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించింది. కార్యక్రమంలో నుండి పి సుశీల ఆలపించిన మరో గీతం మహారాజు 1985 విడుదలైన ఈ చిత్రం కోసం వేటూరి సుందరామూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని అందించగా పి సుశీల ఆలపించిన ఈ గీతాన్ని ఇప్పుడు వినిద్దాం.

0: आकाशवाणी हैदराबाद।
1: आकाशवाणी నిజామాబాద్ కేంద్రం, సమయం 11:40. ఇంతటితో ఈనాటి ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే. జై హింద్.